0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా ఇచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. Star Devi Sri Prasad live in concert. June 26th, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubhotu. Gold sponsor, Amogham.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. Exclusively at Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ Snacks and sweets. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.

0: విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. మనసుకి మాటలు నేర్పించి, మనిషికి మార్గం చూపించి, 7 దశాబ్దాలు పైగా నిరంతర సంచారిగా జీవనం సాగించి, నిరాటంక ప్రసంగకర్తగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తి, విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన ప్రసంగాల్లోని కేవలం ఒకే ఒక్క వాక్యంతో తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని, అనేక స్పష్టాస్పష్టమైన ఆలోచనలకు నిర్దిష్టమైన త్రోవ కనిపించిందని విశ్వసించేవాళ్లు, ప్రకటించి ప్రచారం చేసేవాళ్లు ఈరోజు కూడా అనేక మంది ఉన్నారు. ఆయన జీవించిన సంవత్సరాల్లోనే కాక మరణించిన 40 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నో తరాలను ప్రభావితం చేసిన, చేస్తున్న జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 12వ భాగం ఈరోజు. గత 11 భాగాల్లో కృష్ణమూర్తిగారి బాల్యం నుంచి ప్రారంభించి ఆయనకు 30 సంవత్సరాల వయసొచ్చే 1925 దాకా అనేక విశేషాలు తెలుసుకున్నాం. క్రిందటి భాగంలో కృష్ణమూర్తిగారి తమ్ముడు నిత్యానంద మరణం గురించి, ఆ సమయంలో ఇండియాకి నౌకలో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తిగారిలో కలిగిన మానసిక పరివర్తన గురించి మాట్లాడుకున్నాం. 1925 డిసెంబర్ చివరిలో మద్రాసు అడయార్లో జరిగిన స్టార్ సభ్యుల బహిరంగ సమావేశంలో కృష్ణమూర్తిగారిలో కొత్త మూర్తిని చూశారు అక్కడ హాజరైన వాళ్లంతా. లార్డ్ మైత్రేయ ఆయనలోకొచ్చేశాడు అని చాలామంది భావించారు. ఇక్కడ క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 12వ భాగంలో కొనసాగిద్దాం. ప్రస్తుతానికి మన కథనం 1926 జనవరి మొదట్లో ఉంది. గత సంవత్సరం అక్టోబర్లో అమెరికా వదిలి వచ్చిన కృష్ణమూర్తిగారు దాదాపు సంవత్సరం తర్వాతనే, అంటే 1926 అక్టోబర్ ప్రాంతాల్లోనే తిరిగి అమెరికా వెళ్లారు. ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. 1926 జనవరికి కృష్ణమూర్తి, ఆయన బృందంలో ముఖ్యమైన వాళ్లందరూ అడయారు హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు. ఆ బృంద సభ్యుల్ని మరొక్కసారి గుర్తు చేస్తాను. కృష్ణమూర్తిగారికి మాతృప్రేమ పంచుతున్న ఆయన కంటే 20 సంవత్సరాలు పెద్దదైన ఎమిలీ లూటెన్స్, ఆమె కుమార్తెలు బెట్టీ, మేరీ. వీళ్లు లండన్కి చెందినవాళ్లు. బెట్టీ మేరీలేమో గత సంవత్సరంగా ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాల కోసం అడయారుకి వచ్చారు. అది వాళ్ల సంగతి. తరువాత కృష్ణ బృందంలో మరొక 2 ముఖ్యమైన వ్యక్తులు డి రాజగోపాల్, రోజ్లిండ్. రోజ్లిండ్ కాలిఫోర్నియా వాస్తవ్యురాలు. వీళ్ళిద్దరూ గత 6-7 నెలలుగా కృష్ణమూర్తిగారితోనే కలిసి పర్యటిస్తున్నారు. మరొక ముఖ్యమైన వ్యక్తి హెలెన్, కృష్ణమూర్తి ప్రేమికురాలు. ఆమె కూడా గత సంవత్సరంగా ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ప్రస్తుతం అడయారొచ్చింది. కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానంద ఎమిలీ లూటెన్స్ కుమార్తె మేరీ లూటెన్స్ ప్రేమించుకున్నారు అన్న విషయం కూడా క్రిందటి భాగాల్లో తెలుసుకున్నాం. రోజ్లిండ్కి కూడా నిత్య అంటే చాలా ఇష్టంగా ఉండేది. చివరి నెలల్లో చాలా సేవ చేసింది కూడా. 1926 జనవరి నెలంతా కృష్ణమూర్తిగారు అడయారులోనే ఉన్నారు. నిత్య మరణం తర్వాత రోజ్లిండ్, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. అంతకు ముందు నుంచే రాజగోపాల్కి రోజ్లిండ్ అంటే ప్రేమ ఉన్నప్పటికీ నిత్యానంద జీవించి ఉన్నంతకాలం ఆ విషయం పైకి చెప్పలేదు. రాజగోపాల్ కుటుంబం మద్రాసులోనే ఉండేది. ఆయన దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ మద్రాసు వచ్చినప్పుడల్లా ఇంటికి వెళుతుండేవాడు. కృష్ణమూర్తిగారిలాగా కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోలేదు. 1926 జనవరిలో రోజ్లిండ్ని తన ఇంటికి తీసుకెళ్లి అమ్మగారికి పరిచయం చేశాడు రాజగోపాల్, తోటి దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు అని. భవిష్యత్తులో ఆమె తన కోడలవుతుందని రాజగోపాల్ తల్లిగారికి అప్పటికీ తెలీదు. ఇంకా ఎమిలీ లూటెన్స్ తన పిల్లలిద్దరిని తీసుకుని ఇండియాలో వివిధ నగరాలు సందర్శించి వచ్చింది. హెలెన్ అడయారులోనే ఉంది. కృష్ణ హెలెన్లు రోజూ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. జనవరి చివరికి హెలెన్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయింది లెడ్ బీటర్ దగ్గర ఉపదేశ కార్యక్రమాన్ని కొనసాగించడానికి. ఎమిలీ లూటెన్స్ తన పిల్లలిద్దరిని తీసుకుని జనవరి చివర్లో లండన్ వెళ్లిపోయింది. రాజగోపాల్, రోజ్లిండలు మాత్రం మద్రాసులోనే కృష్ణమూర్తిగారితో ఉండిపోయారు. ఇది 1926 జనవరి చివరికి పరిస్థితి. 1926 ఫిబ్రవరిలో కృష్ణమూర్తి బెనారస్ వెళ్లి అక్కడ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభ్యుల్ని, వివిధ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. తిరిగొచ్చేటప్పుడు మధ్యలో కలకత్తాలో ఆగాల్సొచ్చింది. అక్కడ తిన్న ఆహారం కలుషితమవడంతో మద్రాసు వచ్చేసరికి ఒళ్లంతా దద్దుర్లొచ్చేశాయి. డాక్టర్ల సలహా మీద విశ్రాంతి తీసుకోవడానికి ఊటీకి వెళ్లారు కృష్ణమూర్తిగారు. సరిగ్గా సంవత్సరం క్రిందట అంటే 1925 ఫిబ్రవరిలో నిత్యానంద ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో ఆ గెస్ట్ హౌస్లోనే ఆ గదిలోనే నెల రోజులున్నారు ఇప్పుడు కృష్ణమూర్తి. పైకి గంభీరంగానే ఉన్నప్పటికీ తమ్ముడి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండేవి. ఆ గెస్ట్ హౌస్ నిర్వాహకులు కూడా నిత్య ఎంత మంచివాడో, తమతో ఎంత ఆప్యాయంగా ఉండేవాడో తరచూ గుర్తు చేశారు కృష్ణమూర్తికి. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక 1926 మేలో మద్రాసుకి తిరిగొచ్చారు కృష్ణమూర్తి. ఆ సమయంలో అనీబిసెంట్ తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏమిటంటే, ఈ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు కృష్ణమూర్తి అధ్యక్షుడైతే తమ్ముడు నిత్యానంద సెక్రటరీగా ఉండేవాడు. మరిప్పుడు నిత్యానంద లేరు కదా, అందుకని రాజగోపాల్ని ఆ పనిలో నియమించింది అనీబిసెంట్. దానికి అదనంగా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు అంతర్జాతీయ కోశాధికారి అనే కొత్త పదవిని సృష్టించి దాన్ని కూడా రాజగోపాల్నే చూసుకోమని చెప్పింది. అంటే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కూడా రాజగోపాల్ బాధ్యతే అయ్యింది. ఈ కొత్త పదవుల వల్ల రాజగోపాల్ కృష్ణమూర్తికి దగ్గరగా కొనసాగాల్సొచ్చింది. ఆయనతో పాటు రోజులిండి కూడా కృష్ణమూర్తిగారికి అప్రకటిత సహాయకురాలయ్యింది. అందుకని ఈ సమయం నుంచే కృష్ణమూర్తి ఎక్కడికెళ్లినా రాజగోపాల్, రోజులిండులు ఆయన వెంటే ఉండేవాళ్లు. మరొక 7 తర్వాత వాళ్ల వివాహం అయ్యాక కూడా. ఇంకా గత ఎపిసోడ్స్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 1924 నుంచి జూన్ జులై నెలల్లో హాలెండ్లోని 5,000 ఎకరాల ఎర్డే కోటలోనూ, డిసెంబర్లో మద్రాసులోనూ థియోసాఫికల్ సొసైటీ మహాసభలు, దాని తరువాత స్టార్ సంస్థ సభలు జరుగుతూ వస్తున్నాయి. వాటికోసమనే కృష్ణమూర్తి బృందం అమెరికా నుంచి యూరోపు, ఇండియా పర్యటిస్తూ ఉండేవాళ్లు. అదే క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1926 కూడా జూన్ జులై నెలల్లో ఆ కోట పరిసర ప్రాంతాల్లోనే మహాసభలు ఏర్పాటు చేసే బాధ్యత అంతా రాజగోపాల్కిచ్చారు. ఆయన పుట్టుకతోనే వ్యవహారవేత్త. ఇలాంటి ఏర్పాట్లు చేయడం అంటే ఆయనకు చాలా ఆసక్తిగా ఉండేది. ఈ సభల కోసమని అనీబిసెంట్, కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజులిండులు 1926 మేలోనే బయలుదేరి భారతదేశం నుంచి లండన్ మీదుగా హాలెండ్ చేరుకున్నారు. థియోసాఫికల్ సొసైటీ సభలు పూర్తయిన మరురోజు జరిగిన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభలకు 2,000 మంది హాజరయ్యారు. అమ్మో, అంతమందే అనిపిస్తుంది కదా. నిజానికి ఆ సమయానికి స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థలో సభ్యులు, కృష్ణమూర్తి కాబోయే విశ్వగురువు అని నమ్మేవాళ్లు 40 దేశాల్లో 43,000 మందికి పైగా ఉన్నారండి. అది విశ్వాసానికున్న బలం. 1925 డిసెంబర్లో అడయార్లో జరిగిన సభల దగ్గర్నుంచి కృష్ణమూర్తిగారి ప్రసంగ శైలిలో మార్పు వచ్చింది అని తెలుసుకున్నాం కదా. ఆయన స్వరంలోని సాధికారత, ప్రసంగ వాక్యాల్లోని స్వతంత్ర భావాలు నిశితంగా గమనించిన వాళ్లు చాలామంది ఆ ప్రసంగ సమయాల్లో లార్డ్ మైత్రేయ కృష్ణమూర్తి గారిని ఆవహిస్తున్నాడు అని విశ్వసించారు. లార్డ్ మైత్రేయ ఆవహించడం అంటే కృష్ణమూర్తి గారు వరల్డ్ టీచర్ కావడమే. ఆ దశ వచ్చేస్తోంది అని స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభ్యులు చాలామంది నమ్మారు. చాలామంది అంటున్నానండి, అంటే ఆ భావాన్ని నమ్మని వాళ్లు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. కృష్ణమూర్తి గారికి ఒకప్పుడు లండన్లో హోమ్ ట్యూటరింగ్ చేసిన జార్జ్ అరండేల్, హాలెండ్లోని చర్చి బిషప్ వెడ్జ్వుడ్, ఇలాంటి వాళ్లు కృష్ణమూర్తి గారిని నమ్మని వాళ్లల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న లెడ్ బీటర్ కూడా కృష్ణమూర్తి విశ్వగురువు అయిపోతున్నాడు అన్న విషయాన్ని పూర్తిగా విశ్వసించడం లేదు. ఎందుకని? కృష్ణమూర్తికి తరచూ వస్తున్న మార్మిక అనుభవాలు, అసలు అలాంటివి అతీంద్రియ అనుభవాల్లో లేవు, ఇవన్నీ తనకు వస్తున్నాయని అంటున్న కృష్ణమూర్తి గారు అప్పుడే విశ్వగురువు కాకపోవచ్చు అని లెడ్ బీటర్ నమ్మకం. అయితే ఈ అసమ్మతివాదులు తమ భావాల్ని బహిరంగంగా వ్యక్తపరచలేదు. ఎందుకంటే కృష్ణమూర్తి గారిని 150% నమ్ముతున్న అనీబిసెంట్కి ఎదురు చెప్పలేక. ఇంత వివరణ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, 1926 జులై నెలలో హాలెండ్లోని ఎర్డే కోటలో జరిగిన సభల్లో కృష్ణమూర్తి చేసిన ప్రసంగం, దానికి అనీబిసెంట్ స్పందన, వాటి గురించి తెలుసుకోవడానికి ఆ సభలకు ఎమిలీ తన పిల్లలిద్దరినీ అంటే బెట్టీ మేరీలను తీసుకొచ్చింది. అడయార్లోని సభ దగ్గర్నుంచి కృష్ణమూర్తి ప్రసంగాల్ని ఎమిలీ, మేరీ, మిగతా సన్నిహిత బృందం అక్షరబద్ధం చెయ్యడం ప్రారంభించారు. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్లు రాసుకుంటూ ఉండేవాళ్లు. ఆ సంప్రదాయం అంటే కృష్ణమూర్తి గారి ప్రసంగాల్ని ఎవరో ఒకరు నోట్సులాగా రాసుకోవడం అనేది జీవితాంతం కొనసాగింది. ఆనాటి సభలో కృష్ణమూర్తి గారి ప్రసంగం ఎలా కొనసాగిందంటే, మీరు నా దృష్టికోణంలో చూడండి, అలా అయితేనే నేను చూసే పూలతోటని, నేను చూసే స్వర్గాన్ని మీరు చూడగలరు. మీరు ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, సత్యసౌధంలోకి ప్రవేశించాలి అనే కోరిక ఉండాలి. నన్ను ప్రేమించిన వాళ్లందరికీ చెందినవాణ్ణి నేను, నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు సత్యాన్ని ప్రేమించాలి. ఈ ధోరణిలో సాగింది ఆయన ఉపన్యాసం. తరువాతి దశాబ్దాల్లోని ఆయన ప్రసంగాలకు ఈ భావాలు కాస్త భిన్నంగా ఉండొచ్చు, అందుకనేమో ఈ ప్రసంగాలేవి ఆయన ప్రామాణిక ప్రసంగాల జాబితాలో ఉండవు. అయితే ఈ ప్రసంగం వింటున్న వెడ్జ్వుడ్, అంటే కృష్ణమూర్తి విశ్వగురువు అవుతాడు అని పూర్తిగా నమ్మని చర్చి బిషప్, ఆయన అనీబిసెంట్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ సభ అయిపోయాక అనీబిసెంట్ కృష్ణమూర్తిగారి గదిలోకి వెళ్లి చెప్పిందట, నీ ఉపన్యాసం వింటుంటే నాకు బాగా తెలిసిన ఒక భూతవైద్యుడు నిన్ను ఆవహించినట్లు అనిపించింది అని. అది వెడ్జ్వుడ్ ఆమెకు చెప్పిన మాట అయ్యుండొచ్చు. అనీబిసెంట్ తనని భూతవైద్యుడితో పోల్చినందుకు కృష్ణమూర్తి చాలా బాధపడి, సరే అమ్మా, మీకలా అనిపిస్తే నేనింకా బహిరంగ సభల్లో మాట్లాడ మానేస్తాను అన్నాడు. తన భావం అది కాదని ఆమె సర్ది చెప్పిందనుకోండి, ఆమెకు అర్థమవుతోంది కృష్ణమూర్తిని విశ్వగురువుగా నమ్మని వాళ్లు కూడా ఉన్నారు, వాళ్లని ఒక త్రోవలో పెట్టాలి అని. ఈ హాలెండ్ సభల నుంచే 31 సంవత్సరాల వయసున్న కృష్ణమూర్తి గారిని అందరూ కృష్ణాజీ అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా హాలెండ్లో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సభలు పూర్తయ్యాక 1926 ఆగస్టులో కృష్ణమూర్తి అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. తమ్ముడు నిత్యానంద క్రిందటి సంవత్సరం నవంబర్లో ఓహై వ్యాలీలో చనిపోయాక కృష్ణ అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి. సహజంగానే రాజగోపాల్, రోజ్లిండ్లు కృష్ణను అనుసరించాల్సిందే. అయితే ఈసారి అనీబిసెంట్ కూడా అమెరికా వస్తాను అంది. ఈ మన కార్యక్రమ పరంపరలో రెండో భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, 1909 కృష్ణాని లెడ్ బీటర్ అడయార్ బీచ్లో మొట్టమొదటిసారి చూసిన సమయంలో అనీబిసెంట్ అమెరికా పర్యటనలో ఉన్నారు అని తెలుసుకున్నాం. ఆ అమెరికా పర్యటన తర్వాత, అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆమె అమెరికా పర్యటించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కృష్ణమూర్తి బృందంతో కలిసి, వాళ్లు నలుగురూ కలిసి 1926 ఆగస్టు 1వ వారంలో ఇంగ్లాండులోని సౌత్ హ్యాంప్టన్లో షిప్ ఎక్కారు న్యూయార్క్ చేరుకోవడానికి. ఈసారి ప్రయాణంలో కృష్ణ ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు తోటి ప్రయాణీకులకు. కారణం, ఆయన అనిబిసెంట్తో కలిసి ప్రయాణించడం. అంతకుముందు అడయారులోనూ తర్వాత హాలెండ్లోనూ జరిగిన ఆయన సభల గురించి విస్తృతంగా పత్రికల్లో వార్తలు రావడం, ఆయన కాబోయే విశ్వగురువు అన్న వార్తలు దివ్యజ్ఞాన సమాజ పరిధి దాటి బయటి ప్రపంచానికి తెలియడం కారణం. నిజానికి 1925 డిసెంబర్లో అడయారులో జరిగిన స్వర్ణోత్సవ సభల్లోనే విశ్వగురువు అవతరించాడు అని ప్రకటిస్తారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలన్నీ తమ ప్రతినిధుల్ని ప్రత్యేకంగా అక్కడికి పంపించారు. కాని ఆ సభల్లో అలాంటి ప్రకటన ఏమీ చెయ్యలేదు అని బిసెంట్. ఇప్పుడు ఈ ప్రయాణంలో మిగతా ప్రయాణీకులందరూ వాళ్లని ఆసక్తిగా చూశారు. ఆగస్టు 26న న్యూయార్క్లో ఆగగానే కొంతమంది విలేకరులు సరాసరి షిప్లోకి వచ్చేసి అనిబిసెంట్ని ఇంటర్వ్యూ చేస్తూ కృష్ణమూర్తిగారితో కూడా మాట్లాడతా ఉన్నారు. విశ్వగురువు కాబోతున్న భారతీయ యువకుడు అంటే వాళ్లందరూ కాషాయ వస్త్రాల్లో ఉండే స్వామీజీల్ని ఊహించుకున్నారు. కాని వాళ్లకు కనిపించింది బూడిదరంగు సూట్లో ఉన్న కృష్ణాజీ. విలేకరుల ప్రశ్నలకు కాస్త మొహమాటంగా సిగ్గుపడుతూ సమాధానాలిచ్చాడు కృష్ణమూర్తి. పైగా ఆ సమయానికి అమెరికాలో అనిబిసెంట్ వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. అసలు థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించిన 50 సంవత్సరాల క్రిందటే కొంతమంది విడిపోయి వేరే సొసైటీని స్థాపించుకుని మాదే అసలు థియోసాఫికల్ సొసైటీ అన్నారు. ఆ వర్గానికి చెందిన పత్రికల వాళ్లు కూడా కృష్ణమూర్తిని కాస్త ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారు. ఆ మర్నాడు పేపర్లలో రాబోయే విశ్వగురువు గురించి కాస్త వ్యంగ్యాత్మకమైన శీర్షికలొచ్చాయి. అయితే 2-3 రోజుల తర్వాత న్యూయార్క్లోని 5-స్టార్ హోటల్లో ఉన్న కృష్ణమూర్తిని ఇంటర్వ్యూ చేయడానికి 40 మంది విలేకరులు ప్రత్యేకంగా వచ్చారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న కృష్ణమూర్తి ఆ 2-3 రోజుల్లోనే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని తన విశ్వగురు స్థానాన్ని గుర్తు తెచ్చుకుని విలేకరుల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక కూడా కృష్ణమూర్తి గురించి రాస్తూ ఆయన జవాబులిచ్చిన విధానం ప్రశంసనీయం అని రాసింది. రంధ్రాన్వేషణ చేసే కొన్ని పత్రికలు మాత్రం కాబోయే విశ్వగురువు పక్కన ఒక అందమైన అమెరికా అమ్మాయి ఉంది అని గాసిప్స్ రాశాయి, రోజ్లిండ్ని దృష్టిలో పెట్టుకుని. అయితే విలేకరులు ఒక ప్రశ్న అడిగారు కృష్ణమూర్తి గారిని, వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. దానికి ఆయన చెప్పిన సమాధానం, పెళ్ళి అనేది నేను ఒంటరిని అని భావించే వాళ్ల కోసం, నాకు అలాంటి భావమేమీ లేదు, నేనెప్పుడూ ఒంటరివాణ్ణి కాదు, నాలో ఉన్న మీకు కనిపించని నేస్తాన్ని ఎవరూ దూరం చెయ్యలేరు అని చెప్పారు. ఆయన మామూలుగానో కాస్త ఫిలసాఫికల్గానో ఆ సమాధానమిచ్చారు. కానీ ఆ సమాధానాన్ని డీకోడ్ చేసి దాని చుట్టూ పుకార్లు సృష్టించడానికి 2-3 నెలలు పట్టింది. ఆ పుకారే కృష్ణ హెలెన్ల మధ్య దూరాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆ విశేషాలు టైం లైన్లో కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. షిప్ దిగగానే ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని కృష్ణ, రాజగోపాల్, రోజ్లిండ్లు అనిబిసెంట్తో కలిసి ఆమె ఉపన్యసించే 2-3 నగరాలకు వెళ్లారు. ఆ తర్వాత అందరూ ఓహైలోని తమ సొంత ఎస్టేట్కి చేరుకున్నారు 1926 అక్టోబర్ 1వ వారానికి. అక్కడికి చేరుకోగానే కృష్ణ లండన్లో ఉన్న లేడీ ఎమిలీకి ఉత్తరం రాశాడు. ప్రస్తుతం నిత్యా లేని ఇంట్లో నేనున్నాను, నిత్యా జబ్బుతో మంచం మీద ఉండి అక్కడ్నుంచే శాశ్వతంగా నిష్క్రమించిన గదిలోకి వెళ్లాను, తను భౌతికంగా ఇంకా ఇక్కడ ఉన్నట్లే అనిపిస్తోంది, నాకు ఏడుపొస్తోంది, భరించరాని దుఃఖం, కాని అదంతా నా శరీరానికే. ఇంట్లో ఎటువైపు చూసినా నిత్యానే కనిపిస్తున్నాడు, ఇద్దరం కలిసి నవ్వుకున్నది ఇక్కడే ఇద్దరం వ్యాధులతో బాధపడింది. ఇక్కడే జీవితం ఎంత చిత్రమైందో, తను లేని స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు అంటూ. అనీ బెసెంట్ ఆ ఆర్యవిహార ఎస్టేట్ పరిసరాలు చూడడం మొదటిసారి. అవి ఆమెకు బాగా నచ్చాయి. వాళ్ల నమ్మకం ప్రకారం అతి త్వరలో విశ్వగురువు వస్తాడు కదా, దాదాపు వచ్చేశాడు కూడా. ఆ విశ్వగురువు అడుగుజాడల్లో నడిచే తరాన్ని తయారు చెయ్యడం కోసం ఓహై వ్యాలీలోనే ఒక స్కూలు ప్రారంభిస్తే బావుండును అనిపించింది అనీ బెసెంట్కి. ప్రస్తుతం వాళ్లు కొనుక్కున్న ఆ ఎస్టేట్కి పక్కనే కొండల మధ్య లోయలో 600 ఎకరాల స్థలం అలాంటి స్కూలుకి అనువుగా ఉంటుంది అనిపించింది. అక్కడ ప్రారంభించబోయే స్కూల్లో చదువుకునే తరం విశ్వగురువు అడుగుజాడల్లో ఎదుగుతూ సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఆ లోయ ప్రాంతానికి హ్యాపీ వ్యాలీ అని పేరు పెట్టి ఆ పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ తరఫున 700 ఎకరాలు కొనుగోలు చేసింది అనీ బెసెంట్. కావలసిన నిధులు చాలా వరకు విరాళాల ద్వారా సేకరించారు. ఆ ట్రస్ట్లో కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజులిండులు కూడా ఉన్నారు. అయితే 2 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తి తమ పరిధిలో నుంచి బయటికెళ్ళిపోతాడని ఆమెకు తెలియదు కదా. 200 ఎకరాలు కొనుగోలు చెయ్యడమైతే అప్పటికి జరిగింది, కానీ ఆమె కన్న కల అనీ బెసెంట్ జీవించి ఉండగా సాకారం కాలేదు. అక్కడ స్కూలు మొదలవడానికి 20 సంవత్సరాలు, సరిగ్గా ఆ 100 ఎకరాల హ్యాపీ వ్యాలీలోకి తరలించడానికి 30 ఏళ్లు పట్టింది. ఆ కార్యక్రమాల్లో రోజ్లిండ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించే అవకాశం లేదు. ఆ స్కూలు ఇప్పటికూడా అక్కడే ఉందండి. ప్రస్తుతం దాని పేరు బెసెంట్ హిల్ స్కూల్ ఆఫ్ హ్యాపీ వ్యాలీ. ఓహై వ్యాలీకి వెళ్లిన సందర్శకులు జేకే నివసించిన ఆర్యవిహారతో పాటుగా హ్యాపీ వ్యాలీలోని ఈ స్కూలుని కూడా చూడొచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి నెలల్లో అడయార్లోనూ బెనారస్లోనూ దివ్యజ్ఞాన సమాజ సభలు, స్టార్ సంస్థ సభలు జరుగుతాయని తెలుసుకున్నాం కదా. ఈ సంవత్సరం కూడా ఆ సభల కోసం ఇండియా వెళదామని అనీ బెసెంట్తో ప్రతిపాదించాడు జేకే. అయితే అనుకోకుండా అదే సమయంలో ఆయన ఛాతీ మీద గడ్డలాంటిదొచ్చి ఇబ్బంది పెట్టింది. తమ్ముడికి సర్వరోగ నివారణ యంత్రాన్ని ఇచ్చిన డాక్టర్ స్ట్రాంగ్ని సంప్రదిస్తే అది తగ్గడానికి సమయం పడుతుంది, ఈలోగా ప్రయాణం మంచిది కాదు అని సలహా ఇచ్చాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా పర్యటన రద్దు చేసుకున్నారు. ఎలాగూ ఇక్కడే ఉండిపోతున్నాం కదా, అంటే అమెరికాలో. లండన్ నుంచి ఎమిలీని పిల్లలతో సహా రమ్మని అనీ బెసెంట్ వర్తమానం పంపించింది. జేకే దగ్గరికి వెళ్లడం అంటే అందరికంటే ఎక్కువ ఆనందించింది ఎమిలీ లూటెన్స్. అంతకుముందు నిత్యాతో అనుబంధం పెంచుకున్న మేరీ కూడా తల్లితో పాటు అమెరికా వెళ్లడానికి సిద్ధపడింది. ఆ ప్రయాణం ఇష్టం లేనిదల్లా, జేకే ప్రసంగాలు ఏమాత్రం నచ్చని మేరీ అక్కయ్య బెట్టి, నేను కాలేజీలో చేరతాను, మీరు వెళ్ళండి అని తను ప్రయాణం తప్పించుకుంది. 1926 నవంబర్ చివరికి లేడీ ఎమిలీ లూటెన్స్ కూతురు మేరీ లూటెన్స్ని తీసుకుని ఓహై వ్యాలీకి వచ్చింది. వాళ్లు అమెరికా రావడం అదే మొదటిసారి. మేరీ తనకు దూరమైన ప్రియుడు నిత్యా నివసించిన గదిని ఆప్యాయంగా చూసుకుంది. ఆ వ్యాలీలో అందరం కలిసి ఆనందంగా ఆహ్లాదంగా 6 నెలలు గడిపాము అని రాసుకుంది మేరీ. ఆ 6 నెలల్లో కృష్ణమూర్తికి బాగా దగ్గరయ్యింది మేరీ. ఆమెకు కారు డ్రైవింగ్ కూడా నేర్పించాడు జేకే. అట్లా 1926 గడిచి 1927 రాగానే మళ్లీ జేకేకి 7 ఏళ్ల క్రిందట ఆగిపోయిన ప్రాసెస్, ఆ పరివర్తన ప్రక్రియ, మార్మిక అనుభవాలు ఉన్నాయి కదా, అవి మొదలయ్యాయి. ఇంతకు ముందైతే రోజ్లిండ్, హెలెన్లు అలాంటి సమయంలో జేకేకి సాంత్వననిచ్చారని తెలుసుకున్నాం కదా, ఈసారి ఆ వంతు మేరీదయ్యింది. ఎప్పట్లాగానే కొన్ని గంటల పాటు విపరీతమైన శారీరక బాధను అనుభవించడం, పొంతనలేని మాటలు, కాసేపటికి తేరుకోవడం, అది కొద్ది నెలల పాటు కొనసాగింది. అలా జరిగినప్పుడల్లా మేరీ పక్కన ఉండి జేకేని ఓదారుస్తూ ఉండేది. ఇంకా ఈ విడత ఓహై వ్యాలీ మజిలీలోనే ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వీళ్లందరూ కొద్ది నెలల క్రిందట యూరోప్ నుంచి న్యూయార్క్ షిప్లో వచ్చినప్పుడు ఆ ప్రయాణికుల్లో ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. అతడి పేరు జాన్ బ్యారీమోర్. నౌక ప్రయాణంలోనే కృష్ణమూర్తికి బ్యారీమోర్ తోటి పరిచయమైంది. ఈ జాన్ బ్యారీమోర్ అప్పటికే దశాబ్దాలుగా మూకీ సినిమాల్లో నటిస్తున్నాడు. అప్పటికి తాజాగా హ్యామ్లెట్ అనే టాకీ సినిమా విజయంతో నిర్మాతలు అతడి కోసం క్యూలు కడుతున్నారు. జేకేతో పరిచయం జాన్ బ్యారీమోర్లో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ప్రయాణం ముగిసి అందరూ కాలిఫోర్నియా చేరుకున్నాక బ్యారీమోర్ 3-4 సార్లు ఓహై వ్యాలీకొచ్చి జేకేని కలుసుకున్నాడు. నా దగ్గర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు, మీరు బుద్ధుడి పాత్ర వేస్తానంటే గౌతమ బుద్ధ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిద్దాం, వారానికి $5,000 పారితోషికం అని ప్రతిపాదించాడు ఆయన జేకేకి. జేకేకి నాటక అనుభవం అస్సలు లేదు కదా, మొదటిసారి అందున బుద్ధుడి పాత్ర అంటే చాలా కష్టం అని సున్నితంగా తిరస్కరించాడు. అసలు గౌతమ బుద్ధుడి సినిమా తీయడమే కష్టం, దానికి బదులు బుద్ధుడి శిష్యుడు ఆనందుణ్ణి ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీసుకోండి అని సలహా కూడా ఇచ్చారు జేకే. కొన్ని వారాల తర్వాత మళ్లీ వచ్చాడు బ్యారీమోర్. మీరన్నట్లుగా ఆనందుడు ప్రధాన పాత్రగా స్క్రిప్ట్ మొదలుపెట్టాము, అయితే నేను ఆనందుడి వేషం వేస్తాను, ఇందులో బుద్ధుడి పాత్ర చిన్నగానే ఉంటుంది కాబట్టి అది మీరు వెయ్యండి అన్నాడు జేకే తోటి. తనకి అస్సలు ఇష్టం లేదు అని స్పష్టం చేశారు జేకే. అయితే జాన్ బ్యారీమోర్కి నిర్మాతలు దొరకలేదు, ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు, అదంతా వేరే కథ అనుకోండి. ఇవ్వండి 1926లో కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. తరువాతి సంవత్సరం 1927, ఆ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి వాణిజ్య ప్రకటనల తర్వాత తెలుసుకుందాం.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Hello, Bay Area. Great news for all DSP fans out there. Pull out your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
4: Miroka knowledgeable, responsive and client-focused loan professional kosam chustunara?
5: Good news! Meet Saujanya Anubhotu, senior and top loan officer with outstanding record and recognition.
4: Conventional, residential, commercial, agricultural. Etuvanti loans aina, she gets you the best financing deal every time.
5: Here's a special offer. Receive $2,000 if she cannot beat another lender's offer. Terms and conditions apply.
4: Contact Saujanya today at 916-572-9691. That is 916-572-9691. DRE number 02210994. NMLS number 2610741.
6: Hello, California. ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. June 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. June 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సాంటా క్లారా టౌన్ సెంటర్.
7: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
8: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
0: Virijallu Srotalu, Vennela, Karikramamlo, Pramukha Tattvavetta, జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 12వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో జేకే తమ్ముడు నిత్య చనిపోయిన మరుసటి సంవత్సరం 1926లో కృష్ణ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నాం. 1926 చివరికి కృష్ణ, రాజగోపాల్, రోజలిండ్ అనే పిసెంట్లు కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీలో ఉన్నారు 6 నెలల పాటు. 1927 ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనల్లో ముఖ్యమైనవి 3. 1, విశ్వగురువు ఆవిర్భావం గురించిన బహిరంగ ప్రకటన, తదనంతర పరిణామాలు. 2, వివాహ బంధంలో ఒకటైన ఒక ప్రేమజంట. 3, నిశ్శబ్దంగా విడిపోయిన ఇంకొక ప్రేమజంట. ఈ 3 సంఘటనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది విశ్వగురువు గురించిన బహిరంగ ప్రకటన. గత సంవత్సరం పైగా కృష్ణమూర్తిలోకి లార్డ్ మైత్రేయ పూర్తిగా ప్రవేశించాడా లేదా అన్న విషయం గురించి దివ్యజ్ఞాన సమాజ సభ్యుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి 1927 ఏప్రిల్లో అన్ని పిసెంట్ అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం, దైవిక ఆత్మ మరొకసారి కృష్ణమూర్తిపై అవతరించింది, ఆయన దానికి పూర్తి అర్హుడు, పరిపూర్ణమైన వ్యక్తి, ద వరల్డ్ టీచర్ ఈజ్ హియర్ అని. దాంతో దివ్యజ్ఞాన సమాజంలో కృష్ణమూర్తి విశ్వగురువు అనే అంశంలో అటూ ఇటుగా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అనీబిసెంట్ ప్రకటనను ఎవరూ విమర్శించలేరు, ఖండించలేరు. అయితే కృష్ణమూర్తి గారు మాత్రం అవును, నేను విశ్వగురువుని అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన దాఖలాలు లేవు. కాని అనీబిసెంట్ ప్రకటనకు ముందు తర్వాత వివిధ వ్యక్తులకు రాసిన ఉత్తరాల్లో కాస్త భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. లెడ్ బీటర్కి రాసిన ఉత్తరంలో నేను జగద్గురువు చైతన్యంలోకి విలీనమవుతున్నానని, ఆయన నన్ను పూర్తిగా ఆవహిస్తారని పూర్తి నిశ్చయంతో ఉన్నాను, అది పూర్తయ్యేదాకా మనందరం ఓపికతో వేచి చూడాలి, నేను మీ అందర్నీ సంతోషంగా ఉంచుతాను అని రాశారు. అంటే విశ్వగురువు కావడానికి తనకు సమ్మతమేనని, తాను విశ్వసిస్తున్నానని అంగీకరించిన భావం వస్తుంది. కాని తరువాతి నెలల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగాలు దీనికి పూర్తి విరుద్ధంగా సాగాయి. వాటి గురించి తెలుసుకుందాం. అనీబిసెంట్తో కలిసి జేకే బృందం అంతా 1927 మేకి ఇంగ్లాండ్ చేరుకున్నారు. జూన్ జులై నెలల్లోనే హాలెండ్లోని కోటలో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాలు జరుగుతాయి అని 2-3 సార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ సంవత్సరం అంటే 1927లో జరగబోయే ఈ సభల ప్రత్యేకత, విశ్వగురువు రాబోతున్నాడు అని కాక ఇతడే విశ్వగురువు అని ప్రకటిస్తూ జేకే తన ప్రసంగాల్ని కొనసాగించాలి. కాని ఈసారి జేకే చేసిన ప్రసంగం స్టార్ సంస్థ సభ్యుల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి కారణమైన ఆ ప్రసంగంలోని కొన్ని వాక్యాలు. మీలో చాలామంది నేనేదో మీకు విముక్తినిచ్చే పానీయాన్ని ఇస్తాననో, మీకు స్వేచ్ఛను ప్రసాదించే సూత్రాలు చెప్తాననో అనుకుంటున్నారు కదా. అది నిజం కాదు. మీరు నా మీద ఆధారపడ్డారు అంటే రేపు నేను వెళ్ళిపోతే మీరేం చేస్తారు? కనుక నా మీద ఆధారపడడం తగ్గించుకోండి. నేను గత కొద్ది నెలలుగా నా స్వేచ్ఛ కోసం అంటే నా స్నేహితులు, నా పుస్తకాలు, నా అనుబంధాల నుంచి విముక్తి కోసం పోరాడుతున్నాను. మీరు కూడా అలాంటి స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడాలి. ఎవ్వరూ మీకు విముక్తినివ్వలేరు. మీ మనసులోనే ఉన్న స్వేచ్ఛను మీరే కనుక్కోవాలి. అలా స్వేచ్ఛను పొందిన ప్రతి వ్యక్తి గురువే. ఒక జ్వాల

తరువాత జరిగిన ప్రసంగాల్లో కూడా జేకే గారి శైలి ఇదే రీతిలో కొనసాగింది. అసలు మీరు అతీంద్రియ గురువుల్ని నమ్ముతారా లేదా అని అడిగిన సూటి ప్రశ్నకు ఆయన ఇచ్చిన అస్పష్టమైన సమాధానం దివ్యజ్ఞాన సమాజంలోని ఎసోటోరిక్ విభాగం పెద్దల్ని ఉలిక్కిపడేలాగా చేసింది. జేకే ఏం చెప్పారంటే, చిన్నప్పుడు మా అమ్మ శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్న క్యాలెండర్ చూపించి ఇతడే కృష్ణుడు అంది. అది నేను నమ్మాను. తర్వాత ఎప్పుడు ఎవరు శ్రీకృష్ణుడు అన్నా నాకు ఆ క్యాలెండర్ గుర్తొచ్చేది. అట్లాగే థియోసాఫికల్ సొసైటీలోకి వచ్చాక లెడ్ పీటర్ మాస్టర్ కుతుమి, లార్డ్ మైత్రేయ ఎలా ఉంటారో చెప్పారు. వాళ్లు నా మనోనేత్రం ముందు కనిపించారు. ఈ మధ్యకాలంలో నాకు బుద్ధుడు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. నా బిలవెడ్ అంటే నా ప్రియమైన వారు ఎవరు అని మీరడిగితే, అది మైత్రేయ, కుతుమి, బుద్ధుడు వీళ్లందరికంటే అతీతమైన శక్తి, అది నాకు ప్రియమైంది అంటాను. దాన్ని మీరు ఏ పేరుతోనైనా పిలవండి. ఈ విశాల ప్రపంచంలోని ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి మానవుడు నాకు ప్రియమైన వాళ్లే. వరల్డ్ టీచర్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా, ఉంటే ఆయన కృష్ణమూర్తిలో ప్రవేశించాడా అనే ప్రశ్న గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రపంచంలో చాలా మందికి ఇది ప్రశ్నే కాదు. నేను నా ప్రియమైన వాడు అన్నాను చూడండి అంటే నా బిలవెడ్ అని దాన్ని అర్థం చేసుకుంటే ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటో అర్థమవుతుంది. దీనికి నేను వివరణ ఇవ్వాల్సి రావడం దురదృష్టం, కాని తప్పదు. నేను దీన్ని వీలైనంత అస్పష్టంగా వదిలేద్దామనుకుంటున్నాను. ఇలా చెప్పారండి ఆయన. అంటే అతీంద్రియ గురువు లేరు అన్న భావాన్ని ధ్వనించారు, కానీ ఖచ్చితంగా లేరు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడానికి మరొక రెండేళ్లు పట్టింది. ఈలోగా ఆయన ప్రసంగ ధోరణి ఇదే రీతిలో కొనసాగింది. ఆయనను పూర్తిగా విశ్వసించిన అనీబిసెంట్ ఏమీ అనుకోలేదు, కానీ దివ్యజ్ఞాన సమాజంలోని పెద్దవాళ్లు మాత్రం ఈ కృష్ణమూర్తి ప్రసంగాలు ప్రమాదకరంగా ఉన్నాయి, అతీంద్రియ గురువులు లేరు అంటే ఇంక మేము ఎవరి గురించి ప్రచారం చేయాలి, మా ఉపన్యాసాలు పర్యటనలు ఏమవుతాయి అన్న ఆందోళనకు గురయ్యారు. వాళ్లల్లోని ఈ సందిగ్ధత కృష్ణమూర్తిలోని స్వతంత్ర భావాలు మరొక రెండేళ్లపాటు కొనసాగక తప్పలేదు. ఆ రెండేళ్లల్లో జరిగిన కృష్ణమూర్తిగారి ప్రసంగాల సంఘటనల గురించి టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం 1927 జులై నెలలో హాలెండ్లో జరిగిన స్టార్ సంస్థ సమావేశాల దగ్గర ఉన్నాం. దీని తర్వాత కృష్ణమూర్తిగారు ప్యారిస్ వెళ్లారు. ప్రముఖ శిల్పి బోర్డెల్లి అనే ఆయన జేకే విగ్రహాన్ని తయారు చేయడానికని ఆయన్ను ఆహ్వానించారు. 4-5 రోజుల సమయంలో రోజు 2 గంటల పాటు ఆ శిల్పి ఎదురుగుండా కూర్చునేవారు 32 సంవత్సరాల జేకే. అప్పటి శిల్పం ఇప్పటికూడా ప్యారిస్లోని మ్యూజియంలో ఉంది. ఇవండి 1927 జరిగిన ఒక సంఘటనలోని కొన్ని విశేషాలు. మొత్తం 3 సంఘటనలు అని చెప్పాను కదా. ఇంకా ఆ సంవత్సరం జరిగిన 2 ముఖ్యమైన సంఘటన వివాహ బంధంతో ఒకటైన ఒక ప్రేమ జంట, వాళ్లు రాజగోపాల్, రోజలిండ్. వీళ్ళిద్దరూ దగ్గరైన పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. రోజలిండ్ మంచితనం గురించి నిత్యానే రాజగోపాల్కి చెప్పాడు. అప్పట్నుంచి రోజలిండ్ అంటే రాజగోపాల్కి అభిమానం ఏర్పడినా నిత్యా చనిపోయిన తర్వాతనే తన భావాల్ని ఆమెతో చెప్పాడు రాజగోపాల్. 1927 అక్టోబర్ 3 వాళ్ళిద్దరి వివాహం లండన్లో ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. తర్వాత 11 అక్టోబర్ సెంట్ మేరీస్ లిబరల్ కాథలిక్ చర్చిలో జరిగింది. అనీబిసెంట్ దగ్గరుండి కన్యాదానం చేశారు. అంటే భారతదేశానికి చెందిన రాజగోపాల్, అమెరికాకు చెందిన రోజలిండ్ వీళ్లు యూరోప్లోని లండన్లో పెళ్లి చేసుకున్నారన్నమాట. ఈ 2 కార్యక్రమాలకు జేకే హాజరు కాలేదు. ఆ సమయంలోనే ఆయన శిల్ప రూపకల్పన కోసం ప్యారిస్ వెళ్లారు. ఈ వివాహం అయ్యాక రోజలిండ్, రాజగోపాల్ వాళ్ళిద్దరూ అమెరికా, కాలిఫోర్నియా వెళ్ళిపోతే జేకే, అనీబిసెంట్లు ఇండియా వెళ్లారు 1927 చివర్లో. ఈ విధంగా అనూహ్యమైన పరిణామాలతో 1927 ముగిసింది, 1928 మొదలయ్యింది. ఆ సంవత్సరంలోని సంఘటనల గురించి తెలుసుకోవడానికి ముందు 1927

సంభవించిన మూడో సంఘటన నిశ్శబ్దంగానే జరిగిపోయిన ఒక ప్రేమ జంట విడిపోవడం గురించి తెలుసుకోవాలి. వాళ్ళు కృష్ణమూర్తి హెలెన్లు. 1921 చివరిలో హాలెండ్లో 5,000 ఎకరాల కోట చూడ్డానికి వెళ్లినప్పుడు కృష్ణమూర్తి గారికి పరిచయమైన 15 ఏళ్ల హెలెన్ గురించి గత భాగాల్లో చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. 1924 మొదట్లోనే కృష్ణమూర్తి గారే హెలెన్ని ఆస్ట్రేలియాలో లెడ్ బీటర్ దగ్గర ఉపదేశం తీసుకోమని పంపించారు. 1925 చివరిలో నిత్య చనిపోయాక అడయార్లో జరిగిన దివ్యజ్ఞాన సమాజ స్వర్ణోత్సవాల కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హెలెన్ ఆ సమావేశాలయ్యాక 1926 జనవరి చివరిలో మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు అని కూడా తెలుసుకున్నాం. 1926 నుంచి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా నెమ్మది నెమ్మదిగా కరిగిపోతూ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పరిచయమై 6 ఏళ్లైనప్పటికీ కృష్ణ హెలెన్లు వ్యక్తిగతంగా దగ్గరగా ఉన్న సమయాలు చాలా తక్కువ. జేకేనేమో అమెరికాలో ఉండేవాళ్లు, ఆమెమో యూరోప్లోనూ తర్వాత ఆస్ట్రేలియాలోనూ ఉంది. 1926 జనవరిలో హెలెన్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాక జేకే నుంచి వెళ్లే ఉత్తరాల వేగం తగ్గింది. దానికి కారణం నిత్యామరణం తర్వాత ఆయనలో కలిగిన ఒక విధమైన వైరాగ్యం కావచ్చు, విశ్వగురువు కాబోయే రోజులు దగ్గరకొచ్చేశాయి అని ఆయన చుట్టూ పెరిగిపోయిన అభిమానుల సంఖ్య కావచ్చు. అటువైపు హెలెన్ ఆస్ట్రేలియాలో సోషలిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. మొదట్నుంచి హెలెన్ని ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య వ్యత్యాసాలు అనే అంశం ఆలోచింపచేస్తుండేది. సాధారణ ప్రజానీకం అన్నా, సమాజంలో అట్టడుగు వర్గాలన్నా సానుభూతి ఎక్కువగా ఉండేది. బొంబాయి ఢిల్లీల్లో పర్యటించినప్పుడు కూడా వాళ్లుండే పెద్ద పెద్ద హోటళ్ల పక్కనే పూరిగుడిసెలుండడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇట్లా ఆస్ట్రేలియాలో వేర్వేరు కార్యక్రమాలతో ఆమె తీరిక లేకుండా సమయం గడపడం, ఇటు జేకే నుంచి ఉత్తరాల వేగం తగ్గిపోవడం, వీటికి పరాకాష్ట 1927 మొదట్లో న్యూయార్క్ పత్రికల్లోనూ భారతదేశంలోని కొన్ని పత్రికల్లోనూ వచ్చిన పుకార్లు. కృష్ణమూర్తికి హెలెన్కి నిశ్చితార్థం జరగబోతోంది అని కొన్ని పత్రికలు రాశాయి. హెలెన్ తల్లిదండ్రులు ఆ వార్తలకు స్పందించకపోయినా కృష్ణమూర్తి ఆ పుకార్లను ఖండించాల్సొచ్చింది. ఈ సంఘటన తర్వాత జేకే నుంచి హెలెన్కి వెళ్లే ఉత్తరాలు దాదాపు ఆగిపోయాయి. హెలెన్ తల్లిదండ్రులు కూడా ఆమెను ఆస్ట్రేలియా నుంచి వచ్చేయమని పదే పదే బతిమాలారు, ఒత్తిడి చేశారు. అప్పటికే దివ్యజ్ఞాన సమాజ బోధనల ప్రభావం తగ్గిన హెలెన్ అమ్మా నాన్నల దగ్గరకు న్యూయార్క్కి వచ్చేసింది 1927 చివరిలో. అప్పటికీ ఆమె వయసు 23 సంవత్సరాలు. అంతే, ఇంకా తర్వాత హెలెన్ ఎప్పుడూ థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కృష్ణ ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో కూడా 1928 మొదట్లో ఒక్కసారి రాశాడంతే. ఓహైలో జరిగే స్టార్ సభ్యుల సమ్మేళనానికి హెలెన్ని పిలుస్తున్నాను అని. అదే కృష్ణమూర్తిగారు హెలెన్ గురించి ప్రస్తావించిన చివరి సందర్భం. ఆ సభలకు హెలెన్ వెళ్లలేదనుకోండి. ఆ విధంగా 1928 వచ్చేసరికి పెద్ద పెద్ద సంఘటనలు, సంభాషణలు, చర్చలు ఏమీ లేకుండానే కృష్ణ హెలెన్ల ప్రేమ ముగింపుకొచ్చేసింది. మరైతే తర్వాత రోజుల్లో జేకే ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర ప్రసంగకర్తగా పేరు తెచ్చుకున్నాక హెలెన్ని ఎప్పుడూ కలుసుకోలేదా? తర్వాత ఆమె జీవితం ఎలా కొనసాగింది? సందర్భం వచ్చింది కాబట్టి ఈ విశేషాలు కూడా ఇక్కడే క్లుప్తంగా తెలుసుకుని ఇంకా జేకే జీవనరేఖల్లో హెలెన్ ప్రసక్తిని ముగించవచ్చు. కృష్ణమూర్తిగారి కథను 1928 జనవరిలో పాస్ చేశాము అన్న విషయం గుర్తుపెట్టుకోండి. హెలెన్ కథ తర్వాత మళ్లీ ఆయన కథను కొనసాగిద్దాం. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక హెలెన్ మళ్లీ తన వయలిన్ పాఠాలు మొదలుపెట్టింది. పాత స్నేహితుల్ని మళ్లీ కలుసుకుంది. అమ్మా నాన్నలతోనే ఉండిపోయింది. 1928 తన 24 సంవత్సరాల వయసులో తనకంటే రెట్టింపు వయసున్న 45 సంవత్సరాల స్కాట్ నీరింగ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్తో
పరిచయం ఏర్పడింది హెలెన్కి. ఆయన కూడా సమాజంలో అట్టడుగు వర్గాల హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. హెలెన్ భావాలు అవే కాబట్టి ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అయితే అప్పటికే అతడు వివాహితుడు కావడం, చట్టరీత్యా విడాకులు రాకపోవడంతో దాదాపు 19 సంవత్సరాలు వేచి చూసి 1947లో హెలెన్కి 43 ఏళ్లు, స్కాట్కి 64 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. హెలెన్ తన వయోలిన్ ప్రదర్శనలు కొనసాగిస్తూనే స్కాట్ చేపట్టే ఉద్యమాలకు మద్దతునిస్తూ ఉండేది. జీవితాంతం వాళ్ళిద్దరూ సరళమైన జీవన విధానాన్ని, సింపుల్ లైఫ్ స్టైల్ని ప్రచారం చేశారు. నగరాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో కనీస అవసరాలు మాత్రమే ఉన్న ప్రదేశాల్లో నివసిస్తూ తమ జీవనశైలి గురించి పుస్తకాలు రాశారు. 1992లో తన 88 సంవత్సరాల వయసులో జేకే చనిపోయిన 6 ఏళ్లకు హెలెన్ రాసిన లవ్వింగ్ అండ్ లీవింగ్ ది గుడ్ లైఫ్ అనే ఆత్మకథలో జేకే గురించి ఒక పూర్తి అధ్యాయం రాసుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ ఆ పుస్తకం నుంచే తీసుకున్నానండి. ఆసక్తిగల శ్రోతలు ఆ పుస్తకం చదవండి, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె రాసిన ప్రకారం ఒకసారి జేకే హెలెన్ల మధ్య ఉత్తరాలు ఆగిపోయాక చాలాసార్లు కృష్ణమూర్తి గారు న్యూయార్క్ మీదుగా ప్రయాణించినప్పటికీ, న్యూయార్క్లోనే బస చేసినప్పటికీ హెలెన్ని సంప్రదించే ప్రయత్నాలు చెయ్యలేదు. అప్పటికే ఆయన ప్రపంచ ప్రసిద్ధుడు, ఆయన చుట్టూతా ఎప్పుడూ ఒక పెద్ద బృందం ఉంటుండేది. 1936లో హెలెన్ ఒకసారి కృష్ణమూర్తి గారికి ఉత్తరం రాస్తే ఆయన పెన్సిల్వేనియా నుంచి సమాధానమిచ్చారు. 1936 జూన్ 12న మై డియర్ హెలెన్ అంటూ ప్రారంభించినప్పటికీ చాలా ముక్తసరిగా 3-4 వాక్యాలు రాశారంతే. పలానా రోజు న్యూయార్క్లో ఉంటాను, వచ్చి కలుసుకోవచ్చు, ఎక్కువగా ఉత్తరాలు రాయలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు, నేను చేయాల్సిన పనులు చాలా ఉంటున్నాయి అని రాశారాయన. హెలెన్ తన పుస్తకంలో రాసుకుంది, డార్లింగ్ హెలెన్ ప్లీజ్ ప్లీజ్ అంటూ రోజుకి ఒక ఉత్తరం రాసిన కృష్ణమూర్తేనా ఈ జేకే అని. అప్పుడు కలుసుకోవడానికి వీలైందో లేదో తెలియదు కానీ ఒకసారి లాస్ ఏంజెల్స్ దగ్గర బంధువుల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు జేకేనే వచ్చి స్వయంగా హెలెన్ని తన ఓహై వ్యాలీలోని ఇంటికి తీసుకెళ్లి ఒక వారం ఆతిథ్యమిచ్చారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు తన సంగీత కార్యక్రమాల కోసం మద్రాసు వెళ్లినప్పుడు జేకే అక్కడ ఉన్నారు అని తెలిసి హెలెన్ ఉత్తరం రాసింది, పాత రోజులు గుర్తు తెచ్చుకుందాము, ఒకసారి కలుసుకోవడానికి వీలవుతుందా అని. మై డియర్ హెలెన్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, లెటస్ మీట్ ఫర్ లంచ్ అని సమాధానం వస్తుందని ఆశించిన హెలెన్కి దానికి బదులు జేకే గారి ఆఫీసు నుంచి సెక్రటరీ ఫోన్ చేసింది, బుధవారం 24వ తేదీ 3 గంటలకు మీరు కృష్ణమూర్తి గారిని కలుసుకోవచ్చు అని. ఇచ్చిన సమయానికి హెలెన్ జేకే అతిథి గృహానికి వెళ్ళింది. అప్పటికే ఆయనను కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులు క్యూలో ఉన్నారు. హెలెన్ని కూడా ఆ వరుసలో నిల్చోమన్నారు. అలాగే నిల్చుని తనకిచ్చిన సమయానికి లోపలికెళ్ళింది. కృష్ణమూర్తిగారి ఎదురుగా 2 ఖాళీ కుర్చీలున్నాయి. లోనికి వెళ్లగానే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఆయన ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుంది హెలెన్. ఎలా ఉన్నారు అని అడిగాడాయన. ఆ తరువాత సంభాషణలు భారంగా సాగుతున్నాయి. ఇండియా రావడం మొదటిసారా అని అడిగారు జేకే. మొదటిసారి జేకేనే తనని వెంటబెట్టుకుని తీసుకొచ్చిన సంగతి గుర్తు చేసింది హెలెన్. ఆ అవును కదా అన్నారు జేకే. ఎన్నో మాట్లాడాలనుకుంది హెలెన్, పాత రోజులు గుర్తు చేయాలనుకుంది. గతం నుంచి పూర్తిగా విముక్తుడైన జేకే గారితో సంభాషణ పొడిగించడానికి మాటలు వెదుక్కోవాల్సి వచ్చింది. జేకేలోని అసహనాన్ని గమనించలేనంత చిన్నపిల్ల కాదు హెలెన్. ఇంతలో ఆమెకిచ్చిన సమయం అయిపోయింది అని సెక్రటరీ వచ్చి చెప్పింది. నిశ్శబ్దంగా బయటకు వచ్చేసింది హెలెన్. నిన్ను జీవితాంతం మర్చిపోలేను, నువ్వు లేని నేను లేను అని ఒకప్పుడు వాగ్దానాలు చేసిన వ్యక్తి ఇప్పుడు అసహనంగా నెలచూపులు చూస్తూ అని రాసుకుంది హెలెన్. ఆ తరువాత చాలాసార్లు అమెరికాలోనూ హెలెన్ ఉన్న ఊళ్ళోనే జేకే ప్రసంగాలు జరుగుతున్నప్పటికీ హెలెన్ వెళ్లే ప్రయత్నాలు చెయ్యలేదు. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత హెలెన్ ఆమె భర్త వెర్మాంట్ రాష్ట్రంలో అటవీక్షేత్రంలో నివసించేటప్పుడు
తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అయితే ముందుగానే చెప్పింది, మా ఇల్లు ఇటుకలతో కట్టుకున్న చిన్న కుటీరం, కరెంటుండదు, కిచెన్లోనూ బాత్రూంలోనూ మాత్రమే నీళ్లొస్తాయి, నేనొచ్చిన నా పికప్ ట్రక్లోనే మిమ్మల్ని తీసుకురావాలి అని. పోని ఒక పని చెయ్యి, నువ్వే నేనున్న చోటికి రా అని తను అతిథిగా ఉన్న ఒక పెద్ద భవంతి అడ్రస్ ఇచ్చారట జేకే. ఈ సంఘటనల గురించి రాస్తూ జేకే గారి వ్యవహార శైలిలోని ద్వంద్వ ప్రవృత్తి గురించి చాలా వ్యాఖ్యలు చేసింది హెలెన్ తన పుస్తకంలో. 1995లో తన 91 సంవత్సరాల వయసులో కన్నుమూసిన హెలెన్ అంతకు 3 ఏళ్ల ముందే ఈ పుస్తకం రాసింది. అదండి నిశ్శబ్దంగా ముగిసిన కృష్ణమూర్తి హెలెన్ల ప్రేమ కథ. క్రిందటి భాగంలో నిత్యా పాత్ర ఆగిపోయినట్లుగా కృష్ణమూర్తి గారి జీవన గమనంలో హెలెన్ పాత్ర ఇంతటితో ఆగిపోతోంది. మన ప్రధాన కథనం 1928 మొదట్లో ఉంది కదా, అక్కడ్నుంచి 1929 ఆగస్టులో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే సంస్థను రద్దు చేస్తున్నాను అని ప్రకటించేదాకా జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఆ తరువాత స్వతంత్ర ప్రసంగకర్తగా జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన పయనం కొనసాగిన విధానం, ఇలాంటివన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 13వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 12వ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 13వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: తెలుగు ఎఫ్ఎం రేడియో,
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Home program on Bali 92.3 FM. Send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert. June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham India.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతి పెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ Snacks and sweets. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.

0: హాయ్ హలో నమస్తే ఆదా, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హలో తెలంగాణ ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ ఆర్జే మధు.
1: నేను ప్రత్యూష.
0: హలో తెలంగాణ షో మనకి సపోర్ట్ చేస్తున్న వారు తెలంగాణ కల్చర్ అసోసియేషన్ అండ్ ఫేస్బుక్ లో మనకి హలో తెలంగాణ పేజ్ ఉంది. దాని వెళ్ళి మీరు లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, ఐడియాస్ ఉంటే పోస్ట్ చేయండి. ఆ ఐడియాస్ తీసుకొని మేము నెక్స్ట్ వీక్ అదే టాపిక్ మీద షో చేస్తాము. అండ్ ఇవాళ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ టాపిక్ పట్టుకొచ్చినాము. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే, యూజువల్లీ మనకి కొన్ని మూవీస్ రిలీజ్ అయిన టైంలో నచ్చకపోవచ్చు, చూడంగా చూడంగానో, లేకపోతే ఈ మధ్య కాలంలో రీరిలీజెస్ అనేవి వస్తున్నాయి, సో ఆ రీరిలీజ్ టైంలో నచ్చడమో, లేకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో నచ్చుతున్నాయి. ఒక పర్టికులర్ మూవీ ఆ టైంలో ఫ్లాప్ అయ్యి ఈ టైంలో మళ్ళీ మనకి నచ్చడము, లైక్ అప్పుడు ఎందుకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాయి అవే మూవీస్, ఏ మూవీస్, సో ఆ ఆస్పెక్ట్స్ గురించి కొన్ని మాట్లాడదామని అనుకున్నాము నేను ఇంకా ప్రత్యూష గారు. సో ఆ టాపిక్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని మూవీస్ మైండ్ లో తట్టినాయి అన్నమాట. సో ఈ 1 అవర్ షోలో మేము పట్టుకొచ్చినవి 2 మూవీస్. యాక్చువల్లీ దర్ లాట్ ఆఫ్ మూవీస్ టు డిస్కస్, బట్ మాకు ప్రజెంట్ గా ఉన్న టైం ఫ్రేమ్ లో ఒక ఈ 2 మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో ఫస్ట్ మూవీ చెప్పండి ప్రత్యూష గారు, లైక్ వాట్, ఏ మూవీ గురించి మాట్లాడదాం?
1: దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కల్ట్ మూవీస్ అని చెప్పాలి. రిలీజ్ అయినప్పుడు చాలా మందికి ఎందుకు హిట్ అవ్వలేదు, ఎందుకు ఇది అట్రాక్ట్ అవ్వలేదు ఆడియన్సెస్ కి అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉండింది. బట్ లేటర్ ఆన్ వెన్ వీ లెర్న్డ్ ఆర్ వెన్ వీ సా ద మూవీ సో మెనీ టైమ్స్, ఇట్ బికేమ్ అ కల్ట్ హిట్. ఇట్స్ స్టిల్ అ కల్ట్ హిట్. ఇట్స్ మీమ్స్, కామెడీ, హీరో మేనరిజమ్స్, ఎవ్రీథింగ్. సో దిస్ మూవీ ఇస్ మహేష్ బాబుస్ కలేజా.
0: కలేజా, yes, I remember ప్రత్యూష గారు, కలేజా మూవీ రిలీజ్ అయినప్పుడు ఇట్ అంటే లైక్ బ్యానర్, పెద్ద బ్యానర్, హీరో పెద్ద బ్యానర్, హీరోయిన్ ఇస్ వెరీ బిగ్, హీరో హీరోయిన్ ఇస్ వెరీ మంచి, అనుష్క ఇస్ అన్ హీరో, త్రివిక్రమ్ మూవీ.
1: ఎగ్జాక్ట్లీ
0: అతడు తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కలిసిన మూవీ ఐ థింక్ కలేజానే అనుకుంటా.
1: మణిశర్మ
0: గారు అమేజింగ్ మ్యూజిక్. సో ఆ కాంబినేషన్ లైక్ త్రివిక్రమ్, మహేష్ బాబు అండ్ మణిశర్మ కాంబినేషన్ ఇస్ అ వెరీ హ్యూజ్ హిట్ కాంబినేషన్. సో అదే ఆస్పెక్ట్ లో అదే రేంజ్ ఆఫ్ కామెడీ, అదే రేంజ్ ఆఫ్ పంచ్ డైలాగ్స్ ఉన్నాయి కూడా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా చాలా మీమ్స్ వాడుతూ ఉంటాము, మరియం గురించి మాట్లాడుతూ ఉంటాము, అరే బుడదల పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అని చెప్పేసి వి యూజ్ ఆల్ దీస్ మీమ్స్ అండ్ ఆల్ రైట్. ఏంటి బంగారం అనుకుంటా, ఆ మేనరిజం ఆఫ్ మహేష్ బాబు
1: అండ్
0: ఫైకస్, అట్లా ఆ మొక్క ఫేమస్ అయింది కలేజా,
1: కలేజా
0: మూవీ, ఆ మొక్క ఫేమస్ అయింది ఆ మూవీ తోటి. Everything was very good. Now that you and me talking about that movie, we are laughing so much. At that time, la, a movie, enduku janalaki ekak poyindoch antaru? Like, what do you think? Me aspects in that movie, enduku ekak poyindochu?
1: Off the top of my head, I think manam Mahesh Babu gurinchi cheppali ante, we were not prepared with the kind of డిపిక్షన్ చేశారు కదా మహేష్ బాబుని ఒక గాడ్ లాగా. ఐ థింక్ అది క్లిక్ అవ్వలేదు చాలా మందికి.
0: యా, ఐ మీన్ ఫర్ దిస్ పాయింట్ యాక్చువల్లీ ప్రతీష్ గారు మీరు అన్నది కరెక్ట్. అంటే లైక్ అక్కడ త్రివిక్రమ్ చూపించింది ఏంటంటే, మీ ఆస్పెక్ట్ లోనే అందరికి అలానే అర్థమైంది. అక్కడ త్రివిక్రమ్ చూపించింది ఏంటంటే, మహేష్ బాబు దేవుడు కాదురా, సహాయం చేసిన ఏ విధమైన దేవుడే అనేది ద ఎజెండా ఆఫ్ దట్ మూవీ. కానీ మనం బీయింగ్ ఆ టైంలో మనకి ఆ మేబీ ఆ జానర్ ఆ టైంలో మనకు అంతవరకు అర్థం అవ్వాలని ఉందిందో అంతనే అర్థమైంది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే. నౌ దాట్ ఇప్పుడు పర్సెప్షన్ ఆఫ్ మూవీస్, అండర్స్టాండింగ్ ఆఫ్ మూవీస్ ఇస్ బీన్ సో వాస్ట్ కాబట్టి మనకి ఇప్పుడు దాని ఓకే, ఇప్పుడు రీసెంట్ ఆ మూవీ ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుండే అసలు ఇప్పుడు. అండ్ పీపుల్ వుడ్ హావ్ బీన్ ఈజీలీ అండర్స్టాండ్ లైక్ ఓకే, హీఈస్ నాట్ ప్రొజెక్టింగ్ మహేష్ బాబు యాజ్ అ దేవుడు, హీఈస్ ప్రొజెక్టింగ్ దట్ పీపుల్ హు ఆర్ సర్వింగ్ అదర్స్, హు ఆర్ హెల్పింగ్ అదర్స్ ఆర్ ఐడియలీ. దేవుడు డెఫినేషన్ ఏంటంటే నీకు సహాయం చేసేవాడు దేవుడు. సో దట్ ఈస్ వాట్ ద మూవీస్ ఆల్ అబౌట్. అది మనకి ఆ టైంలో మనకి కనెక్ట్ అర్థం అవ్వక, వారే మహేష్ బాబు దేవుడేంట్రా వీడు అసలు
1: అనుకున్నాం.
0: మనము పోకిరి చూసి ఉన్నమాట అప్పటి వరకు, పోకిరి, అతడు, ఏమంటారు, అతిథి, ఇవన్నీ చూసే వరకు వి కుడెంట్ టేక్ మహేష్ బాబుని ఆ ఆస్పెక్ట్ చూడలేకపోయినాము. దో ద డైరెక్టర్ ఇంటెన్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్, మన బ్రెయిన్ కి ఓన్లీ అది మాటకే అంత మట్టు కే అర్థమయ్యినట్టుగా అనిపించింది నాకు. సో ప్రాబబ్లీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్.
1: And that's true but idi re-release chesina appudu last year it was like theaters lo it was super duper hit and it grossed some crores of rupees.
0: Yes adi enni saalu meer re-release cheyandi anni saalu audience are ready to give the dialogues with the dialogues.
1: Yes.
0: dialogues and my question is last time ee movie re-release ayinappudu ee madhya kalamlo enti it's famous like you know ఏదైనా మూవీ రీరిలీజ్ అయితే ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళడము జనాలు దే ఫాలోయింగ్ దిస్ ట్రెండ్ అన్నమాట. లిటరల్ గా ఆ హాస్పిటల్ సీన్ లో మహేష్ బాబు వేసుకునే ఆ గౌన్ దే వోర్ దట్ టు ద థియేటర్ దే సెలబ్రేటెడ్ దట్ మూవీ తెలుసా.
1: దిస్ ఇస్ పీక్స్ అన్నమాట కల్ట్ మూవీకి ఇది పీక్స్ అనుకో.
0: ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ లైక్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట వెన్ ఐ సా దట్ దట్స్ హౌ ద యునో మన మన వాళ్ళు ఫ్యాన్స్ ఆ రేంజ్ ఆఫ్ ఫ్యానిజం ఉంటారు. అండ్ ఆల్సో లిసనర్స్ లైక్ యునో మీ అండ్ ప్రదీష్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ కలేజా మూవీ గురించి మాట్లాడుతున్నాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ memories with that movie or movie lo em nachindi meeku and what you didn't like about that, what you feel why did that movie did not work, so meer maatho share cheskalanukunte please you can also join our conversation by calling us on 877-265-5992. We'll talk more about this topic Pratisha garu, but before that oka manchi song vindama ade movie nunchi.
1: Yes, Kaleja movie nunchi Sadashiva song. Let's play a song.

0: Very nice right. song. Very
1: yes.
0: nice song.
1: Yes, very nice song.
0: So, deentlo neeku nachina dialogues enti Madhu?
1: నాకు నచ్చిన డైలాగ్స్ సీన్ ఇస్ లైక్ రెండు ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ వాంట్ మీ టు టాక్ రొమాంటిక్ గా కొంచెం మంచిగా అనిపించేది, క్యూట్ గా అనిపించేది, వాజ్ అనుష్క అండ్ మహేష్ బాబు మధ్యలో ఒక సీన్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు అండ్ అలీ అతన్ని కిడ్నాప్ చేసి కట్టేసి కూర్చోబెట్టేస్తారు అనమాట ఆ విలన్ని. అనుష్కని అప్పుడే అప్పుడే తిట్టి పంపిస్తాడు వాడు, నీకు నాకు ఏం లేదు అడిగా చెల్ల అని చెప్పేసి పంపిస్తాడు అనమాట. మళ్ళీ వాడు తర్వాత రియలైజ్ అవుతాడు అనమాట దాన్ని తిట్టిన నేను అని చెప్పేసి. సో మళ్ళీ కాల్ చేసి బుజగిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఓదార్స్తున్నాడు అనేసి అసలు అది అంత దాంట్లో కూడా ఆ సడన్ గా అసలు బ్రహ్మానందం అంటాడు అనుకుంటా దేవుడు ఓదార్స్తున్నాను అని చెప్పి.
0: ఐ థింక్ దిస్ ఇస్ వేర్ బ్రహ్మానందం ఇంటికి
1: వెళ్ళినప్పుడు అప్పుడు వాడు ప్యాక్ కొడతాడు వాడిని మళ్ళీ
0: కొట్టేసి తర్వాత
1: మళ్ళీ మీ ఓనర్ గురించి చెప్పనంటే ఆయనకేంటండి చాలా మహాన్ భావుడు అంటే మళ్ళీ ఒక పీక్ పీక్తే వాడు పెద్ద బోగ్గాడ్చాడు వాడికి లేని అలవాట్లేము అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటాడు కదా. సో దాట్ ట్రాన్సిషన్ అండ్ దట్ కామెడీ హోల్ సీక్వెన్స్ నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ద అదర్ వన్ ఇస్ లైక్ వెన్ మహేష్ బాబు రియలైజ్ దాట్ యు నో వై పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ దేవుడు, బట్ ఐ అండర్స్టూడ్ వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ దేవుడు మీనింగ్ నాకు అర్థమైంది, లైక్ యునో ఎవరు సహాయం చేస్తే వాడే దేవుడు అని చెప్పేసి దట్ రియలైజేషన్ ఆ సీన్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ప్రత్యూష గారు మీకు గుర్తుందా ఆ మూవీలో చూస్తే ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు అతను ఆ రాజస్థాన్ ఎపిసోడ్ లో, చిన్న పాప చనిపోతుంది కదా వాళ్ళు ఆ పాపని ఇలా చేతిలో పట్టుకొచ్చి పాపని బతికించు అని చెప్పి అడుగుతారు కదా. సో ఆ క్యారెక్టర్ చేసిన అతను ఆ చిన్న క్యారెక్టర్ చేశాడు ఆ మూవీలో. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మహేష్ బాబే చెప్పాడు అనమాట. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మహేష్ బాబు వాజ్ ఆస్కింగ్ ఆ అబ్బాయిని గ్లిజరిన్ ఏమైనా ఇస్తారేమో ఇవ్వండి బికాస్ దిస్ ఇస్ సంథింగ్ ఎమోషనల్ కదా డెఫినెట్ గా టీయర్స్ రావాలి అంటే తను అన్నాడంటే ఆ గ్లిజరిన్ ఏమొద్దండి గ్లిజరిన్ లేకుండానే చేసేస్తాను నేను అని చెప్పి అన్నాడంట. అంటే మహేష్ బాబు వాజ్ లైక్ చాలా కథలు ఉన్నాయి నీకు అన్నట్టుగా అనుకున్నాడంట. బట్ ఆ సీన్ టేక్ అనగానే అసలు అతను ఇమ్మీడియట్ గా ట్రాన్సిషన్ లో కళ్ళ నుంచి నీళ్ళు తెచ్చుకున్నాడంట. హీస్ నాట్ ఈవెన్ అ పెద్ద యాక్టర్ కాదు ఏమి కాదు. ఇఫ్ యు సీ అతను ఇంకేం మూవీస్ లో కూడా రాలేదు నాకు తెలిసి అయితే రాలేదు క్యారెక్టర్ చేసిన అతను. మహేష్ బాబు లైక్ షాక్ అయిపోయాడంట, లైక్ యూనో ఎంత ఇన్వాల్వ్ అయితే సీన్ లో హి గాట్ అంత స్పాంటేనిటీగా వితౌట్ గ్లిజరిన్ నీళ్ళు వచ్చాయి తనకి అని చెప్పేసి. సో దాట్ వన్ ఇన్సిడెంట్ ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు షేర్ చేసుకున్నాడు అనమాట. మీకేం నచ్చింది ప్రతీష గారు మూవీలో, లైక్ యునో వాట్ సీన్ యూ లైక్ మోస్ట్?
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ బట్ నాకు బాగా నచ్చింది అనుష్క వాడి కాఫీలో స్టమక్ అప్సెట్ అయ్యేది మందు కలిసింది. సో షీ టేక్స్ అవుట్ హర్ కేస్. పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఒక ఆయన, హీ సేస్ చాలా కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని కలిపేసావు కదా, దట్ వాజ్ లైక్ వెరీ మా జనరేషన్ ఐ షుడ్ సే చాలా చాలా ఎక్కువ వాడేస్తాం అది. బట్ దాని తర్వాత మహేష్ బాబు ఆయన మల్టిపుల్ టైమ్స్ హీ హ్యాస్ టు రన్ త్రూ బాత్రూమ్, అది ఆ యాంగిల్ ఆర్ ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఐ హావెంట్ సీన్ మహేష్ బాబు స్పాంటేనిటీ గాని ఆ రకమైన యాక్టింగ్ నేను చూడలేదు అంత ఫ్రీగా చేయటం.
1: ఆ రాజస్థాన్ ఎపిసోడ్ లో కూడా ప్రతీష గారు లైక్ యు నో సునీల్ మీరు పదండి మనం వెళ్దాము అంటే ఏంటి ఈ బంగారంతోనే మసైపోతారు ఏంటి బాబ్జీ ఈ బంగారం తోటి బయటపడేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి
0: అసలు ఆ డైలాగ్స్ ఇస్ వేరే లెవెల్ అసలు దట్ ఇస్ కంప్లీట్ 180 డిగ్రీస్ యాంగిల్ లో చూపించారు.
1: అసలు మీరు ఎక్కడ సునీల్ ఎపిసోడ్ కూడా బాగుంటది.
0: సునీల్
1: కమ్స్ రన్నింగ్ టు దెమ్ అండ్ వెన్ అనుష్క కమ్స్ రన్నింగ్ టు దెమ్ అండ్ వెన్ షీ సేస్ కి అసలు రాజు థ్యాంక్ గాడ్ నువ్వా రాత్రి అంతా ఇంత దొడ్డు దొడ్డు దోమలు కరిచాయి అంటే మీరు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు అంటే హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోమీటర్స్
0: అవుట్స్కర్ట్స్ లో.
1: సో దాట్ ఆల్సో లైక్ దాని అనుష్కని అంత ఇరిటేట్ చేసి కూడా ఏమో హీ మళ్ళీ పిక్కలు చాలా బాగున్నాయి అందరికి డ్రెస్ మొత్తం అన్ని కట్ చేసేసి. సో దట్ ఆల్ స్పాంటనిటీ ఆఫ్ దట్ మూవీ ఆ ఎపిసోడ్ అంతా కూడా ఇట్స్ లైక్ చాలా
0: చాలా బాగుంటుంది. సో దెర్ ఇస్ వన్ మోర్ యాక్చువల్లీ ఫేవరెట్ కాదు బట్ ద వే హీ డెలివర్స్ ద డైలాగ్ అనమాట ఇది. దెర్ వాస్ దిస్ గై హూ ఇస్ టాలర్ దెన్ మహేష్ బాబు ఐ థింక్ ఆ మూవీలో టాక్సీలో వస్తాడు అతను టాక్సీలో వచ్చి పడిపోతాడు బేసికలీ చంపేస్తారు. సో అది నరేట్ చేస్తూ ఉంటాడు బాబ్జీకి నరేట్ చేస్తున్నప్పుడు చెప్తాడు జూనియర్ అమితాబ్ బచ్చన్ జూనియర్ అమితాబ్ బచ్చన్ లా ఉండాలి అబ్బా
1: అభిషేక్ బచ్చన్
0: సారీ అభిషేక్ బచ్చన్ లా అన్నాడు అని అంటే అసలు మహేష్ బాబు అలాంటి డైలాగ్ వాడటం లైక్ వి సీఎం యాజ్ వన్ ఆఫ్ ది వెరీ కరిస్మా ఉన్న క్యారెక్టర్ లా చూపిస్తారు కదా అతను ఇంకొకళ్ళని
1: మెచ్చుకోవడం
0: వెరీ గుడ్ చాలా బాగా స్పాంటేనిటీ తో బాగా చెప్పాడు.
1: అండ్ భయ్యా భయ్యా ఇది ఇది హైలైట్ భయ్యా తపే మరి పై నుంచి వచ్చి పడ్డాడు. సో దిస్ లాంగ్వేజ్ దీస్ వర్డ్స్ విచ్ హిస్ యూజింగ్ అండ్
0: దిస్ కేమ్ బిఫోర్ దూకుడు. దూకుడులో ఈ యాంగిల్ ని చూపించారు లైక్ ద డైలాగ్ డెలివరీ అది బట్ ఫర్ సమ్ హౌ సమ్ రీజన్ దూకుడు హిట్ అయినంతగా ఇది అవ్వలేదు బట్ ఈ యాంగిల్ వి హాడ్ ఆల్రెడీ సీన్ ఇన్
1: కలెక్ట్. యా యా యా దూకుడు వాస్ అనదర్ కంప్లీట్ యా డిఫరెంట్ జానర్ అండ్ ఆల్ యా. సో యా ఇట్ వాస్ మంచిగా అనిపించింది లైక్ యు నో దట్స్ వాట్ సర్టెన్ మూవీస్ మేబి రిలీజ్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ రిలీజ్ మేబీ డిఫరెంట్ గా ఉండడం వల్ల హిట్ అవ్వలేదేమో బికాస్ యాక్చువల్లీ ద టైమింగ్ కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్ అని చాలా మూవీస్ ప్రూవ్ చేసింది అనమాట. లైక్ ద లాట్ ఆఫ్ మూవీస్ లైక్ రిలీజ్ చేసే టైమింగ్ కరెక్ట్ గా లేక కొన్ని మూవీస్ అన్ని ఫా అయిపోయినాయి అక్కడ.
0: జెన్ ఆల్ఫా జెన్ జి లాంగ్వేజ్
1: మాట్లాడుతున్నాం ఏం లేదు ప్రత్యూష గారు యూనో విల్ టాక్ లైక్ జఫా అంటాము కుఫ్లీ అంటాము దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ దిస్ ఫర్ దీస్ వర్డ్స్ ఇట్స్ జస్ట్ బాడడానికి చాలా అనుకూలంగా ఉండి చాలా ట్రెండింగ్ అయిపోతాయి అనమాట. So there's also one joke in Insta, you know, like mother ni ma antamu, sister ni sis antamu, brother ni bro antamu, father ni fa antamu.
0: No, I couldn't relate to this because I have a almost teenage son. He's like prati chota, prati chota, prati ka joke lo.
1: అసలు ఇవాళ మేనేజర్ గారు సడన్ గా నేను మ్యూట్ చేయ నేను మ్యూట్ పెట్టకుండా అన్మ్యూట్ చేశాను ఫా ఏమైనా దెబ్బకు నేను అని చెప్పేసి ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ టు యూజ్.
0: సో ఐ కెనాట్ కనెక్ట్ ఐ కెనాట్ రిలేట్ అసలు అర్థం కూడా కాదు నాకు ఏ సిచ్యువేషన్ లో అలా అనేస్తాడు అని అసలు అర్థం కాదు. సో ఇట్స్ డిఫరెంట్ బ్యాక్ టు మన కలేజా అయితే ఆల్ టు ఆల్ దో ఇట్ డిడ్ నాట్ గో వెల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ ఇయర్ బట్ ఇట్ స్టిల్ రిమైన్స్ యాజ్ అ బిగ్ కల్ట్ మూవీ ఆఫ్ మహేష్ బాబు అండ్ ఇట్ ఇస్ స్టిల్ అ వెరీ బిగ్ హిట్ వెన్ ఇట్ వాస్ రీరిలీజ్డ్ లాస్ట్ ఇయర్.
1: Yes, yes, yeah. Yeah, we'll play another song and a song aipayaka I think we may have to go for a break ankunta. Break in vachin tarvata we'll discuss one other interesting movie Pratyusha garu.
0: Sure, sure.
1: Yeah. So all right, we'll play next song.

0: All right, welcome back to Hello Telangana show on Virtual Loo. And yes, so manam inka manam maatladukundamu, but before that oka chinna break teeskundamu. Next a movie gurinchi maatladutunnamu, avani details kuda oka chinna break teeskunna chindata we'll continue. Let's take a short break.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Hello, Bay Area. Great news for all DSP fans out there. Pull out your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26th. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
4: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
5: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
4: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
5: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 02210994. NMLS number 2610741.
6: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
7: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
8: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
9: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert.
10: Nenu pakka local, nenu pakka local.
9: June 26th, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: All right, welcome back to Hello Telangana Show on Virijallu. And yes, so Maria, mana topic entante konni movies maniki release aina time lo nachakapochu, nachina flop ayindochu. అదే మూవీస్ ఇప్పుడు రీరిలీజ్ అనే కాన్సెప్ట్ తోటి రీరిలీజ్ అవుతూ ఉంటే జనాలు అంతకు మించి వెళ్ళి మరి ఓటీటీలో వస్తున్నా కూడా యూట్యూబ్ లో ఉన్నా కూడా బట్ స్టిల్ దే వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. సో అలాంటి మూవీస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మూవీ నాకు తట్టింది ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అండ్ ఇది అప్పుడు నచ్చక ఇప్పుడు నచ్చిన మూవీ ఏం కాదు, నాకు అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చింది. ఐ కెన్ స్టిల్ డిబేట్ ఆన్ దిస్ మూవీ విత్ మై ఫ్రెండ్స్ లైక్ అప్పుడు ఎందుకు నచ్చలేదురా మీకు, ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది మూవీ అని చెప్పేసి. సో దాట్ మూవీ ఇస్ నన్ అదర్ దాన్ ఆరెంజ్. ఎస్ ఐ నో ఈ ఆరెంజ్ అనే పేరు వినగానే చాలా మందికి వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది, కొంతమందికి అబ్బా ఈ మూవీనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఐ నో బట్ యా. సో ప్రత్యూష గారు మీరు చూసారా ఆరెంజ్ మూవీ?
1: యా చూసాను నేను మూవీ. ఐ థింక్ థియేటర్ లోనే చూసినట్టున్నాను బై ద టైం.
0: యా అప్పుడు మనకి ఓటీటీ అవి ఏం లేవు.
1: లేదు ఎగ్జాక్ట్లీ
0: అప్పుడు మనకి ఎస్ సో థియేటర్ లో చూసిన
1: మూవీ. మ్యూజికల్ హిట్ అయింది, మ్యూజిక్ బాగా హిట్ అయింది బిఫోర్.
0: వెరీ అసలు వచ్చిన హైప్ మా మ్యూజిక్. ఐ స్టిల్ రిమెంబర్ మా మ్యూజిక్ లో ఎవ్రీ డే మార్నింగ్ 8:00 వాడు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసేవాడు. అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ లైక్ ఇప్పటికీ like if you want to propose to a girl or a boy, people will select background music orange movie nunchi select chestunto untaru. Anta crazy unna music anamata movie. And okay. Like as I said manamu off the show maatladukunappudu kuda cheppanu Pradesh garu, you know there is a myth in this film industry. You know chaala mandi itla moodanamakkalu namuthu untaru kada film industry lo. So there's a big myth called if I remember ee movie music director is Harish Jayaraj. హ్యారిస్ జయరాజ్ ఏ మూవీ అయినా డైరెక్ట్ తెలుగు మూవీస్, నేను డబ్ మూవీస్ అంటలేను, డైరెక్ట్ తెలుగు మూవీస్ కి ఇచ్చిన మూవీస్ ఫ్లాప్ ఫా అవ్వాల్సిందే ఆ మూవీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాసు సినిమా తీసుకోండి, మున్నా తీసుకోండి, సైనికుడు తీసుకోండి, ఇప్పుడు వచ్చిన ఆరెంజ్ తీసుకోండి. సో ఎనీ మూవీ హీఈస్ గివింగ్ డైరెక్ట్ మ్యూజిక్ టు తెలుగు మూవీస్, ఆ మూవీ విల్ బి ఫ్లాప్. అది పాపం అది ఎందుకు అట్లా అవుతుందో తెలియదు కానీ బట్ ఇట్ హ్యాప్ ఇట్స్ కంటిన్యూయింగ్ ద ట్రెండ్. సో బట్ ఆ మ్యూజిక్ మనం మిస్ అవుతూ ఉంటాము. లైక్ యునో ఎంతనే డబ్ ఇస్ డబ్ అండి, డబ్బింగ్ లైక్ యునో ఆ మ్యూజిక్ అంత ఎంజాయ్ చేయలేము, డైరెక్ట్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. సో ఆరెంజ్ ఇస్ వన్ సచ్ మూవీ. సో టు టాక్ అబౌట్ దిస్ మూవీ ప్రతీష గారు, ఆ టైంలో లైక్ నా పాయింట్స్ ఏంటంటే ఆ టైంలో జనాలు ఎందుకు కనెక్ట్ కాలేదంటే ఫస్ట్ థింగ్ టైటిల్కే కనెక్ట్ కాలేరు అసలు. ఆరెంజ్ అనే టైటిల్ ఏంది అది అంటే నువ్వు ఇప్పుడంటే మనకి చాలా మటుకు పాడ్కాస్ట్లు ఇవన్నీ వచ్చాయి ప్రతీష గారు. యూనో ఇప్పుడు బొమ్మరిల్ భాస్కర్ హాస్ గివెన్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వై హీ హాస్ టైటిల్ దట్ మూవీ యాజ్ ఆరెంజ్. అదేదో సూర్యకిరణాలు పడి ఈ లవ్ అనేది ఎప్పుడు ఒకటేలా ఉండదు, ఇట్ కీప్స్ చేంజింగ్ విత్ ద కలర్స్ ఆఫ్ ద నేచర్ అండ్ ఆల్, అందుకోసమే ఆ పేరు అలా పెట్టాను ఆరెంజ్ అని చెప్పి హీ గేవ్ అ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆ టైంలో ఏంటి మనకి ఏమంటారు మూవీ రిలీజ్ అయిందా లైక్ ఆడియో రిలీజ్ టైప్ లో ఒక ఆడియో ఫంక్షన్ చేసేసి ఆ మూవీ రిలీజ్ అవుతుండే, అంత డీటెయిల్స్ వెళ్ళిపోతుండే. ఇప్పుడేంటి మనము లైక్ ప్రమోషన్ చేస్తున్నారు మూవీ టైటిల్ ద రీజన్ ద హిస్టరీ బిహైండ్ దిస్ మూవీ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఆ టైంలో జనాలకి కొంచెం ఫస్ట్ కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఇస్ టైటిల్, వై ఇస్ దిస్ టైటిల్ ఆరెంజ్ అని చెప్పి. అండ్
1: ఐ థింక్ అప్పుడు ఇది రిలీజ్ చేసినప్పుడు దీని కింద ఒకటి ఉండేది, కింద వాట్ యు కాల్ సబ్ టెక్స్ట్ ఉండేది, ఓ రేంజ్ లో లవ్ చేసే కుర్రాడు సంథింగ్
0: కరెక్ట్ ఉంటది
1: ఉండిండే. సో అప్పుడు అర్థం కాలేదు లైక్ ఆరెంజ్ ఏంటి అని అనుకున్నాం. తర్వాత కింద సబ్ టెక్స్ట్ లో చూస్తే ఓ రేంజ్ లో లవ్ చేసే కుర్రాడో ఓ రేంజ్ లో ఉన్న కుర్రాడో సంథింగ్ ఏదో పెట్టారనమాట. అప్పుడు అంతగా అర్థం కాలేదు. మూవీ చూసినప్పుడు హీ వాజ్ లైక్ నేను నిన్ను స్టిల్ లవ్ చేస్తాను, నేను నిన్ను ఎట్లున్నా లవ్ చేస్తాను లైక్ బట్ నేను కమిట్మెంట్ ఇవ్వను ఆర్ సంథింగ్ అలా.
0: నో హీ సెడ్ ఆ మూవీలో వాడు ఏమంటాడంటే వాడు కమిట్మెంట్, అందుకోసమే హీరోయిన్ అడుగుతుంది ఆ క్యారెక్టర్ తను జనీలే క్యారెక్టర్ పేరు ఏంటో జాను, జాను ఏమడుతుంది అంటే నువ్వు అన్నిటికన్నా ఎక్కువ కాలం ప్రేమించిన అమ్మాయి ఎవరు, అన్నిటికన్నా తక్కువ కాలం ప్రేమించిన లైక్ ఎంత కాలం ఎక్కువ ప్రేమించో, వాట్ ఇస్ ద షార్టెస్ట్ టర్మ్ యూ లవ్డ్ గర్ల్ అని చెప్పేసి. సో ఈవెన్ షీ వాస్ కన్ఫ్యూజ్డ్. వీడేమంటాడంటే, వై ఆర్ యూ ఆస్కింగ్ నేను ఎంతకాలం ప్రేమించాను, ఎంతకాలం వాట్ ఇస్ మై హైయెస్ట్ అండ్ వాట్ ఇస్ మై లోయెస్ట్ స్కోర్ అని ఎందుకు అడుగుతున్నావు. ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ మీ టు బీ, నేను అబద్ధాలు ఆడను, ఐ కాంట్ ఫేక్ మై సెల్ఫ్. నేను లవ్ లో అబద్ధాలు ఆడితే అది లవ్ కాదు అని, దట్ ఈస్ హిస్ పాయింట్.
1: ఓకే ఓకే, సో దట్ ఇస్ లవ్ ఇస్ నెవర్ ద సేమ్.
0: లవ్ ఇస్ నెవర్ ద సేమ్. అసలు లవ్ అనేది ఇట్స్ నెవర్ ద సేమ్. లవ్ ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నాకు పవన్ కళ్యాణ్ ఒకనొక టైంలో ఒక రేంజ్ లో ఒక పిచ్చ పీక్స్ ఇష్టం నాకు ఉంటుండే. ఏమో ఇప్పుడు ఆబ్వియస్లీ కొంచెం బార్ తగ్గుతుంది కదా ప్రతీక్ష గారు, అప్పుడంతా ఉండదు కదా. ఇట్ హ్యాపన్స్ విత్ ఎవ్రీ రిలేషన్. ఇట్ కుడ్ బి పార్ట్నర్, ఇట్ కుడ్ బి ఫ్రెండ్, ఇట్ కుడ్ బి ఎనీ వన్, బట్ ఉంటుంది.

0: కెనాట్ గో అండ్ మీట్ యువర్ ఫ్రెండ్స్, యూ కెనాట్ గో అండ్ హ్యాంగ్ అవుట్ విత్ అదర్స్ అండ్ ఆల్, అట్లా అదే వరకు అబద్ధం ఆడాల్సి వస్తుంది. యూ కెనాట్ టాక్ టు గర్ల్స్, 12 o'clock నేనే ఫస్ట్ విష్ చేయాలి, నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది, ఆల్ దిస్ హాస్ మెస్డ్ హిమ్ అప్. ఓకే, దిస్ ఇస్ నాట్ లవ్. లవ్ చేయాలంటే నేను మెసేజెస్ డిలీట్ చేయాలి, ఐ షుడెంట్ టాక్ టు మై ఫ్రెండ్స్, ఐ కెనాట్ గో అండ్ మీట్ మై ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఈమెకు నచ్చుతున్నా నేను, బట్ హీస్ లూజింగ్ హిస్ ఒరిజినాలిటీ రైట్. If he's doing
1: yeah, I think expectations. You have too many expectations. So expectations. This was very common between couples, I guess. Like,
0: ఇప్పటికీ కూడా ప్రత్యూష గారు, like you know, like ఒక గొడవ అవుతుంది. See, చాలా ఈజీగా చెప్పేస్తారు ప్రత్యూష గారు, చాలా మంది లైక్ పేరెంట్స్ కూడా చాలా ఈజీగా చెప్తారు లైక్ టు దేర్ కిడ్స్, లైక్ యునో లవ్ చేయగాని డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ పార్ట్నర్ టు యునో డూ సంథింగ్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నాకు అర్థం కాదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎట్లుంటాం మనం, ఏమన్నా చలనం లేకుండా.
1: Oh my god,
0: I don't
1: get
0: this point into my brain at all.
1: I have a very very very bad, funny and very weird experience like పెళ్ళైన కొత్తలో. దిస్ ఇస్ లైక్ ఐ కీప్ టెలింగ్ ఇట్ ప్రతి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్తా. సి బేసికలీ పెళ్ళైనాక నేను ఆబ్వియస్లీ మనం సో మెనీ ఫ్రెండ్స్ తో మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ మ్యారీడ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. బట్ వెన్ యూ మ్యారీ సంబడీ సమ్ లైక్ అరేంజ్డ్ మ్యారేజ్, దే డోంట్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్, దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లెవెల్ యాజ్ యూ ఆర్.
0: అక్కడ రైట్ రైట్ కదా కదా, మనం ఏంటి మూవీస్ చూసి సరేలే మావాడు ఎవడో ఒకడు వస్తాడు అవురా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు, అవునా ఈ పాటలు విని బాగా మైండ్ లోకి ఎక్కించుకొని మనం ఒక ఇదిలో ఉంటాము. బట్ గ్రౌండ్ రియాలిటీ ఆడికి వచ్చి 12 o'clock కేక్ కటింగ్ ఇవ్వడం చెప్పకపోతే, ఐ మీన్ మన పార్ట్నర్స్ చెప్పకపోతే,
1: 12 o'clock కూడా కాదు నాకైతే ఎట్లా అంటే లిటరలీ హి సెడ్, ఓ రేపు నీ బర్త్డే కదా నాకు గుర్తు చెయ్యి, నీకు రేపు బర్త్డే కేక్ తీసుకురావాలి అంటే ఐ వాస్ లైక్ Are you for real?
0: Exactly, that would be my this thing also. But yeah, so that's what, right? So until like it is, ante nenu mee point ki for sure angikaristan pratisha, these are like bare minimum kada,
1: true,
0: that's very very bare minimum. Ivi kuda nu expect cheyaddu ante matram meega nu pelli chesukoku ante, don't get married please, you are not for real, don't get married. నేను అంటే కొంతమంది అబ్బాయిలు అంటారు, అంటే మరి కొంతమంది అమ్మాయిలు ఎలా అంటే దే విల్ బి సో అబ్సెస్డ్ విత్ దేర్ పార్ట్నర్స్, లైక్ ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే, అది ఎక్స్ట్రీమ్, అది
1: ఒప్పుకుంటా,
0: అది అవ్వద్దు, అది ఎవరికైనా తర్వాత వన్ పాయింట్ ఆఫ్ టైం చిరాకు అనిపిస్తుంది, నచ్చదు. సో దట్ ఐ అగ్రీ, కానీ బేర్ మినిమం కూడా అవ్వద్దు. చెప్పాలి కదా ముందే, చెప్తే నువ్వేంట్రా గుర్కా గేమ్ కీపర్ కూడా తెచ్చిస్తాడు కదా.
1: Is your husband around?
0: No, it's not around. I'll tell you Pratisha garu what happened once, nenu cheptanu now that you talk about birthday gurinchi maatladaru kabatti. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి దే ప్లాన్డ్ అ సర్ప్రైజ్ కేక్ కటింగ్ అట్లా అనుకున్నారనమాట. సో దిస్ ఫెలో హాస్ స్లెప్ట్, పడుకున్నాడు, ఈజ్ అన్ ఎర్లీ స్లీపర్, నేనేమో లైక్ ఓల్డ్ లాగా రైట్ అంతా లేచి ఉండగలుగుతా. ఐ కెనాట్ వేకప్ ఎట్ 4 a.m. బట్ ఐ కెన్ వేక్ టిల్ 4 a.m.
1: ఓకే, యు కెన్ వితౌట్ స్లీపింగ్.
0: నేను వితౌట్ స్లీపింగ్ కానీ 4 a.m. కి లే అంటే నేను లేవలేను. సో అయితే ఏమైంది, సడన్ గా పవన్ ఫోన్ మోగుతుంది అనమాట, ఇట్ వాజ్ రింగింగ్. ఐ వాజ్ లైక్ ఏంటి ఫోన్ నాది కదా మోగాలి, బర్త్డే నాది కదా, నా ఫోన్ మోగకుండా నేను ఫోన్ ఎందుకు మోదు అండ్ ఐ ఫెలో డిడ్ నాట్ పిక్ ద కాల్ అండ్ ఐ టుక్ ద ఫోన్ అండ్ ఐ పిక్ ద కాల్.
1: ఓకే,
0: అండ్ ఐ వాజ్ లైక్ ఏమైంది ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంటే పవన్ ఏడి అంటే పడుకున్నాడు అని చెప్పేసి అన్నా, అంటే అవునా ఒకసారి డోర్ ఓపెన్ చేయవా అని చెప్పేసి అన్నాడు. Literally, I opened the door, I collected the gift, I collected the balloons, I collected my cake. I woke him up saying your friends are here for me to surprise. Leega,
1: and you are sleeping.
0: And you are sleeping. I was like, really, ippadu daaka madhu 11:55 daaka melukone unnane nenu, ippudu padukunnane. ఐ న్యూ ఇట్లా

0: కాల్ చేస్తారు కదా, లేస్తలే అనుకున్నా, బట్ ఐ వాజ్ సో డీప్ స్లీప్, అంటే
1: ఓ
0: ప్లీజ్
1: మై గాడ్, ఐ హ్యాడ్
0: హ్యాపీగా.
1: క్వైట్ ద ఆపోజిట్ ఎక్స్పీరియన్స్.
0: సో
1: ఐ ప్లాన్డ్ హిస్ 30th బర్త్డే సర్ప్రైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఇన్వైటెడ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఐ వోక్ హిమ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వెన్ దే కేమ్. అండ్ ద నెక్స్ట్ డే నాకు తిట్లు పడ్డాయి, నిన్న ఎవరు సెలబ్రేట్ చేయమన్నారు నా 30th బర్త్డే, బికాస్ 30th బర్త్డే ఐ వాస్ నాట్ సపోజ్ టు సెలబ్రేట్. అండ్ ఐ వాస్ లైక్, oh my god, this was a big thing for a lot of people. For him it was a little depressing and I was like, oh my god, I did not realize it.
0: నాకు ఇట్లా మా డాడీతో అయింది, లైక్ యు నో నిద్ర మొత్తం ఖరాబ్ చేసినావు నువ్వు అని చెప్తాడు మా డాడీ. 11 గంటలకు కట్ చేస్తున్నాడు కేక్, అసలు రేపు పొద్దున్న కట్ చేస్తుంటే అయిపోతుండే కదా, మధ్యరాత్రి ఇవన్నీ సినిమాలు చూసి ఖరాబ్ అవుతున్నారు మీరు అది అనుకోండి, మా డాడీ ఫుల్ వేసుకున్నారు అనమాట. లైక్ సరే ఓకే డాడీ, ఇంక ఇప్పటి నుంచి లేపా, ఒకవేళ తెచ్చుకున్నా నేను కట్ చేసి నేను తింటా అని చెప్పేసి అన్నా. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ద సేమ్ థింగ్ విత్ ద యునో లైక్ బ్యాక్ టు అవర్ టాపిక్ మాట్లాడుకోవాలంటే, లైక్ ఆరెంజ్ లో కూడా
1: this is what he was setting her realistic expectations.
0: He loves her very crazily. Good night message message ki reply ivvaledu ani cheppi call chestadu, call chesthe janina lift cheyadu ani cheppi intiki veltadu. ఇంటికి వెళ్ళి మరి ఏంటి ఈ టైంలో వచ్చామంటే అప్ప నుంచి గుడ్ నైట్ చెప్దాం అనుకుంటున్నా, వై యూ డెంట్ సే గుడ్ నైట్ అని చెప్పేసి. సో వాడి లవ్ చూపించడంలో దెర్ ఇస్ నో డిఫరెన్స్, వాడి ఈజ్ ఎక్స్ట్రీమ్ ఓవర్ దేర్, కానీ అది ఎంతవరకు నేను చూపించగలుగుతా, ఎంతకాలం చూపించగలుగుతా అనేది ఐ కాంట్ ప్రామిస్ యూ అంటాడు వాడు. దట్ ఈస్ దట్ మూవీ థింగ్ అనమాట, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ ఓకే టు షో ఆల్ ద లవ్ అండ్ దిస్ థింగ్ టు యూ. బట్ ఎక్కడైతే కొంచెం కిచకిచలో జంజట్లు అయితాయో అప్పుడు నాకు అవుతుంది అనేది హిస్ పాయింట్ అన్నమాట.
1: సో హి వాంట్స్ టు షో హిస్ రియల్ సైడ్,
0: ఎగ్జాక్ట్లీ హి డజంట్ వాంట్ టు ఫేక్, yes హి డజంట్ వాంట్ టు ఫేక్, హి కాంట్ ఫేక్ ఇట్ ఇన్ లవ్, ఎస్పెషల్లీ ఇన్ లవ్ ఐ కాంట్ ఫేక్ ఇట్ అంటాడు. దట్స్ దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ ఇష్యూ ఆర్ హిస్ పేరెంట్స్ ఇష్యూ, ఏ చిన్నప్పటి నుంచి ప్రభావం అదేనా ఉండొచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. బట్ దిస్ ఇస్
1: అండ్ యాస్ యు సెడ్ ఇట్ కుడ్ హావ్ నాట్ బీన్ ఆడియన్సెస్ దగ్గర క్లిక్ అవ్వాలి అంటే ఆడియన్సెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూషన్ అర్థం కావాలి. ఈ జనరేషన్ అలా ఉంది, టు బి ఆనెస్ట్ ఈ జనరేషన్ అలా ఉంది, జెన్జీస్ అని అంటారు చూడు, దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ రిలేషన్షిప్స్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి, సో దే హ్యావ్
0: నానా రకాలు పెట్టి పాడు చేశారు బాబ్జీ. దిస్ ఇస్ సిచ్యువేషన్ షేప్, దిస్ యు నో బెంచింగ్ అంటారు, దిస్
1: ఓ yes
0: ఓ మై గాడ్, అసలు ఆ వర్డ్స్ ద ఐ డోంట్ నో లైక్
1: ఐ హావ్ నో క్లూ. ఐ
0: యా ఐ నో ఐ నో యు
1: ఆల్ ఆఫ్ దెం,
0: yes yes ఐ గెట్ ఇట్, అర్థమైంది నాకు. బట్ యా దట్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఈ టైమ్ ఈ కాలంలో. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ లవింగ్ జెన్యూన్ అండ్ హావింగ్ ప్యూర్ ఇంటెన్షన్స్,
1: ఎగ్జాక్ట్
0: థింక్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి, ఇట్ కుడ్ బి లవ్, ఇట్ కుడ్ బి బెంచింగ్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎనీ సచ్ వర్డ్ విచ్ దే వాంట్ టు యూస్, యా దే కెన్ యూస్ దట్.
1: సో అది రీరిలీజ్ చేశాక డిజిటల్ వర్క్ బెటర్, అప్పుడు రీరిలీజ్ అయినప్పుడు బాగా వర్క్ అయిందా మూవీ?
0: అసలు ఆ మూవీ సిడ్నీలో ప్రకాష్ రాజ్ ని కూడా వీసా ఇప్పించి మరి తీసుకెళ్లారు సిడ్నీకి, ఆస్ట్రేలియాకి.
1: రీరిలీజ్ కా ఫస్ట్ టైం?
0: నో నో నో, ఫస్ట్ టైం మూవీ షూటింగ్ అప్పుడు ప్రకాష్ రాజ్ ని ఎందుకు తీసుకెళ్ళినా కూడా అర్థం కాలే, వెనకో సీజీఏసి ఏపిచేయచ్చు కానీ వాడిని కూడా సిడ్నీకి తీసుకుపోయి ఖర్చు పెట్టించిండు నాగబాబు. సో ఆ టైంలో వన్ ఆఫ్ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ బిసైడ్ నాగబాబు డ్యూ ఫర్ హిస్ ఫినాన్షియల్ క్రైసిస్ అండ్ ఆల్ అండ్ లేటర్ హిస్ ఎల్డర్ బ్రదర్ చిరంజీవి. అండ్ ఇప్పుడు రీరిలీజ్ అయిన తర్వాత తనకు వచ్చిన డబ్బులు అండ్ ఆల్ అగైన్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ జనసేన పార్టీ. నాగబాబు హాస్ ఇన్వెస్టెడ్ ఇన్ జనసేన పార్టీ అన్నమాట. సో
1: ఆల్ ఇన్ ఆల్ రీ రిలీజెస్ అనే కాన్సెప్ట్ బాగా వర్క్ అవుతున్నాయి ఈ మూవీస్ కి,
0: ఆరెంజ్. మొన్న ఉదయ్ కిరణ్ బర్త్డే అప్పుడు తన మూవీ కూడా రిలీజ్ చేశారు, నువ్వు నేను మూవీ.
1: నువ్వు నేనా, నీ స్నేహం? ఐ థింక్ ఇట్ వాస్ నీ స్నేహం.
0: రెండు చేశారు, రెండు కాదు యాక్చువల్లీ, మనసంతా నువ్వే. ఇట్ వాస్
1: మనసంతా నువ్వే. ఓకే, హే వి షుడ్ టాక్ అబౌట్ ఉదయ్ కిరణ్స్ మూవీస్ వన్ టైం.
0: వన్ ఎపిసోడ్ విల్ డెడికేట్ ఫర్ హిమ్.
1: yes
0: yeah probably yeah we'll listen to a song. Pratisha garu, we're almost done okay. with our time, so we'll listen to a song and then we'll can wrap it up.
1: Okay,
0: we'll play next song.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు లోసుకుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే?
3: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: ఇది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

Don't stop dancing. Pona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing! Bonacano learning!

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్. Zoho One is an

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: We're here!

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యోలో. మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

0: మనదే రా ప్లేస్.
1: దీన్ని మారు కొట్టి పెంచు జరా డోసు.
2: Hey, don't stop dancing. Poonagalu loading.

selalu loading.

0: పాకం.
1: కానీ ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: Committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: all about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929

0: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన కాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zodu. Hey, gitaan gitaan lepi kattu mogi poti taunu. Hey, salam kattu chillam kattu manate raplesu. Hey, teenu maru yella kotti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba

0: ఏంటప్పా
1: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
2: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
3: Hey, don't stop.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఈవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: ఎలా? టైం అయిపోతుంది కదా.
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో అలా ఎలా?
5: ఓ హీరోయిన్.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
11: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
10: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదానితో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit